ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 4వ తేదీ సోమవారం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 6:58 దాటి 45 సెకండ్లు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. ప్రియమైన శ్రోతలకు సుప్రభాత వేళ, హృదయపూర్వక నమస్సుమాంజలి, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక వినియోగాన్ని పెంపొందించేందుకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. విద్య ద్వారా గొప్ప మార్పు సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుంచి రైతు వారోత్సవాలను రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభల ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లాలోని పూడివాడ గ్రామంలో రీసర్వేకి పూర్తయిన భూములకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. భవిష్యత్తులో వివాదాలు లేకుండా భూముల రీసర్వే ద్వారా రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: భూమి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఎప్పుడైతే నూతన ప్రభుత్వం వచ్చిందో మీ అందరి దగ్గరికి కూడా వచ్చి డిసెంబర్ నెలలో అలాగే జనవరి నెల 2024-25లో మేము గ్రామ సభలు పెట్టాం, రెవెన్యూ సదస్సులు పెట్టాం, మీ భూమి సమస్యలు తెలుసుకున్నాం. అవన్నీ కూడా వెంటనే సత్వరంగా పరిష్కరించే విధంగా ఏదైతే ముఖ్యంగా సబ్ డివిజన్లు ఉన్నాయో అందరూ కూడా మన పూర్వీకులు వచ్చినప్పుడు మన అన్నదమ్ములన్నీ కూడా ఒకే రకంగా పెట్టుకుంటాం, ఒకే సబ్ డివిజన్ చేయకుండా ఉంటాం కాబట్టి అది కూడా చేయాలనే లక్ష్యంతో అంటే ఒక పారదర్శకంగా పేద ప్రజలకి మంచి జరిగే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంటాం. మేము గతంలో ఎన్నికల్లో చెప్పాము, ల్యాండ్ రైటింగ్ యాక్ట్ రద్దు చేస్తాం, తప్పకుండా చేస్తాం, చేశాం.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా శాంతినగర్ ఏలేశ్వరవారిపాలెం బీటీ రోడ్డుతో పాటు ఉప్పలపాడు, మైలవరం, వేంపర గ్రామాల్లో నిర్మించిన కచ్చా రహదారులను ప్రారంభించారు. అనంతరం ఉప్పలపాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. అలాగే అద్దంకి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో 591 మార్కులు సాధించిన ఝాన్సీ అనే విద్యార్థిని మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్యాభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. విద్య ద్వారా ఉన్నతమైన మార్పు సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 253 ఉచిత సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యా వ్యవస్థలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక వినియోగాన్ని పెంపొందించేందుకు గ్రామ సంఘాల సహాయకులకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో 178 మందికి స్మార్ట్ ఫోన్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. అనంతరం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల రికార్డులను డిజిటలీకరణ చేయడం, రుణాలు, ప్రభుత్వ పథకాల వివరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ ఫోన్లు ఉపయోగపడతాయని తెలిపారు. వీటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి పేర్కొంటూ,
2: రాష్ట్రమంతా కూడా విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఈ రోజు మీ ఇంట్లో కూర్చొని ప్రతిదీ ఆపరేట్ చేసే కాలానికి వచ్చినారు. మిమ్మల్ని అందరూ కూడా టెక్నాలజీ మెరిపించాలని ఫోన్లు ఇవ్వడం అయింది. టెక్నాలజీ మారినటువంటి ఫోన్లు ఇస్తా ఉన్నారు.

0: దాన్ని సద్వినియోగం చేసుకోండి. వాటి ద్వారా ఇంకా మెరుగైన సేవలు అందించండి. ఆ మెరుగైన సేవలు 10 మందికి ఉపయోగపడాలి. ఫోన్ తీసుకుంటారే మనకి ఒకవేళ అర్థం కాకపోతే టెక్నాలజీలు ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇస్తారు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ వారోత్సవాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా మట్టి సారం, సహజ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తామని అన్నారు. అలాగే మైక్రో ఇరిగేషన్పై రైతులకు అధికారులు సూచనలు ఇస్తారని తెలిపారు. సౌరశక్తి వినియోగంపై అవగాహన కల్పిస్తామని, పశువుల ఆరోగ్యం, చేపల ఉత్పత్తిపై రైతులకు శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. వర్షాకాలానికి ముందస్తు సాగునీటి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో 5,500 కోట్ల రూపాయలతో మురుగునీటి వ్యవస్థ, తాగునీటి పథకాల అభివృద్ది పనులను చేపట్టామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ది పనులను ఆయన అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నెల్లూరు నగరాన్ని చండీగఢ్ తరహాలో అభివృద్ది చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నెల్లూరులోని ప్రభుత్వ నగరపాలక సంస్థల ఉన్నత పాఠశాలలను ఆధునీకరిస్తామని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి రైల్వే స్టేషన్లో అనకాపల్లి చర్లపల్లి ఎక్స్ప్రెస్ రైలును అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ నిన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 3 కొత్త రైళ్లను మంజూరు చేయించామని తెలిపారు. అనకాపల్లి తిరుపతి, అనకాపల్లి సోలాపూర్ రైలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. జిల్లాలో రైల్వే కనెక్టివిటీ పెరగడం వల్ల ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాలకు మేలు జరుగుతుందని తెలుపుతూ,
2: అనకాపల్లి టు చర్లపల్లి రెగ్యులర్ ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ కావడం, అలాగే 8వ తారీఖు మళ్ళీ అనకాపల్లి టు తిరుపతి, మళ్ళీ ఇంకొక డేట్ లో ఈ వారంలోనే అనకాపల్లి టు సోలాపూర్, అనకాపల్లి నుంచి ఈ 3 ట్రైన్లు కూడా మనం పెట్టించడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా వెల్ఫేర్ స్కీమ్స్ లో కానీ అభివృద్ధిలో కానీ భారతదేశంలోనే అనకాపల్లికే మొదటి స్థానం వస్తుంది. అనకాపల్లి రైల్వే స్టేషన్ కూడా మాడర్నైజేషన్ అయిపోతుంది, త్వరలో ఇది కూడా ఓపెన్ అవుతుంది. దాదాపు 18 కోట్లతో మాడర్నైజేషన్ అయింది.
1: అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ధైర్య సాహసాలను, విజయాలను, త్యాగాలను గుర్తించడం, అగ్నిమాపక శాఖ ద్వారా ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించి తద్వారా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1999 నుండి ప్రతి ఏటా మే 4వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. 1998 డిసెంబర్ 2వ తేదీన ఆస్టేలియాలో జరిగిన అగ్ని ప్రమాదంలో 5 అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన అనంతరం అగ్నిమాపక సిబ్బంది సేవలను గుర్తించాలని కాంక్షిస్తూ ప్రతి ఏటా మే 4వ తేదీన అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. మరోవైపు దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాష్టంలోని అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందించడం గొప్ప సేవ అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్ నగరంలోని నాంపల్లి మైదానంలో నిర్వహించిన ఉచిత కృత్రిమ అవయవాల అమరిక శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో కలిసి గవర్నర్ నిన్న ప్రారంభించారు.

0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక వినియోగాన్ని పెంపొందించేందుకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. విద్య ద్వారా గొప్ప మార్పు సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుంచి రైతు వారోత్సవాలను రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు మీకోసం ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో కుటీర పరిశ్రమలు, మహిళల స్వావలంబనకు బలమైన అడుగు ఈ అంశంపై పరిచయాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నేమాని సోమయాజులు గారి జలతరంగం వింటారు. ఉదయం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఉదయం 9:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. ఉదయం 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:30 మధ్యాహ్నం 12:40 ఇంకా 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 3:00 వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 6:25 సమాచార దర్శిని. సాయంత్రం 6:30 జానపద సంగీత కార్యక్రమం వింటుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 8:00 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు వింటారు. రాత్రి 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటారు. ఇక రాత్రి 10:00 నుండి 11:00 వరకు అంటే ప్రసార సమాప్తి వరకు అలనాటి ఆనిమత్యాలు లాంటి తెలుగు సినీ గీతాలు, మధుర గీతాలు వింటారు. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు మీకోసం ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7 గంటలు కావస్తుంది. కాసేపట్లో జిల్లా సమాచార లేఖ వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక మనకు అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ.
1: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం గజసింగవరం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి పునఃప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాప్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై పూజలు నిర్వహించారు. బోయినపల్లి మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలలో కోడింగ్ యంత్ర లెర్నింగ్ సొల్యూషన్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అటల్ టింకరింగ్ 2026 ఎక్స్పో ఉత్సాహంగా నిర్వహించారు. ఇందులో 40 ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన యాక్టివిటీస్, నిత్య జీవితంలో ఉపయోగపడే సైన్సుకు సంబంధించినవి ప్రదర్శించారు. అనంతరం సర్టిఫికెట్స్ అందించారు. ఎంఈఓ శ్రవణ్ కుమార్, ల్యాబ్ ఇన్ఛార్జ్ గొల్ల శ్రీనివాస్, ప్రిన్సిపల్ రఘునాథ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రుద్రంగి మండలం ఎన్పీడీసీఎల్ ఏఈగా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. శ్రీనివాస్ కోరుట నుంచి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ను సిబ్బంది సన్మానించారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా హర్యానాకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వంటకాలు ప్రదర్శించారు. విద్యార్థులు అక్కడి జానపద నృత్యాలు ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రధాన ఉపాధ్యాయుడు ఆకునూరి చంద్రశేఖర్ ఉపాధ్యాయులు బహుమతులు అందించారు. ముస్తాబాద్ మండలం ముస్తాబాద్లో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గోవిందమ్మ కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. ముందుగా ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఓరగంటి తిరుపతి, సర్పంచ్ మట్ట వెంకటేశ్వరరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో బ్రహ్మసూత్ర లింగ శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శివయోగి శివాచార్యులు పీఠాధిపతి స్వామివారిచే శిఖర 108 కలశాలతో కుంభాభిషేకం, యంత్ర ధ్వజస్తంభ స్థాపన, నవగ్రహ ప్రతిష్ట మంగళహారతులు వంటి ప్రత్యేక పూజలు చేశారు. జనగామ భాగ్యశ్రీ శరత్రావు దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కోనరావుపేట దర్బారులో బీరప్ప చౌడలమ్మ ఉత్సవాల్లో భాగంగా గ్రామదేవత పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. మహిళలు అలంకరించిన బోనాలు నెత్తిన పెట్టుకుని పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని కోరుకున్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దోస్తు ద్వారా డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయలక్ష్మి కోరారు. దోస్త్ అడ్మిషన్ల ప్రచార ఫ్లెక్సీ పోస్టర్లు విడుదల చేశారు. విద్యార్థులు దోస్త్ ప్రక్రియలో తమ కళాశాలకు మొదటి ప్రాధాన్యమిస్తూ అడ్మిషన్ పొందాలన్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన గజల్ కవి బోరదేవానందమును హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సన్మానించారు. విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ పంచమ వార్షికోత్సవ సందర్భంగా పలువురు సాహితీవేత్తలను సన్మానించారు. ఈ సందర్భంగా గజల్స్ రాస్తూ అందరి ప్రశంసలు పొందుతున్న దేవానందం కూడా సన్మానం అందుకున్నారు. జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణ మందిరంలో వికాస తరంగిణి సిరిసిల్ల ప్రజ్ఞా వికాస్ కోఆర్డినేటర్ పెద్ది రాజలక్ష్మి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత భగవద్గీత తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ది రాజలక్ష్మి మాట్లాడుతూ ఉచిత భగవద్గీత తరగతులకు విద్యార్థులు హాజరైతే ఆధ్యాత్మిక జ్ఞానం పొందవచ్చన్నారు. ఉచిత భగవద్గీత తరగతులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో వికాస తరంగిణి జిల్లా అధ్యక్షుడు పత్తపాక శ్రీనివాస్, యువ వికాస్ కోఆర్డినేటర్ పెద్ది శ్రీనివాస్, సభ్యులు రామానుజమ్మ, స్రవంతి, విద్యార్థులు పాల్గొన్నారు.
0: మీరింతవరకు రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. నివేదిక మనకు అందించారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతుంది. ఎల్పిజి అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాన్ని అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. లిపులేఖ్ కనుమ ద్వారా కైలాష్ మాన్సరోవర్ యాత్ర నిర్వహించాలని భారత్, చైనా యోచిస్తుండడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ పైన 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతుంది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపడతారు. ఆ పైన ఉదయం 8:30 గంటలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం నాటికి తొలి ఫలితాల ధోరణులు వెలువడే అవకాశం ఉంది. 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలాగా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అస్సాంలో మొత్తం 126 సీట్లు, కేరళలో 140 సీట్లు, పుదుచ్చేరిలోని 30 సీట్లకు ఏప్రిల్ 9వ తేదీన ఓటింగ్ జరిగింది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లో మొదటి విడతగా 152 స్థానాలకు ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ నిర్వహించారు.

0: కుటుంబ వ్యవస్థకు స్త్రీలు కేంద్ర బిందువు లాంటివారు. కుటుంబానికి పురుషుల అవసరం ఎంత ఉందో అంతకంటే ఎక్కువే స్త్రీల అవసరం ఉందని చెప్పవచ్చు. స్త్రీ పురుషుల సమానత్వం అనేది సమాజానికి ఎంతో ముఖ్యం. ఆకాశంలో సగం అంటూ మహిళలను ఎంతగానో వర్ణించారు. మరి అటువంటి మహిళలు అభివృద్ధి సాధించడం మరియు సమానత్వం సాధించడం అనేది సమాజానికి ఎంతో అవసరం. పూర్వంతో పోల్చుకుంటే నేటి మహిళలు చాలానే అభివృద్ధి చెందారని చెప్పవచ్చు. ఒకప్పుడు వంటింటికి మాత్రమే పరిమితమైన మహిళలు నేడు అనేక రంగాలలో వ్యాపారవేత్తలుగా, ఉద్యోగురాలిగా, రాజకీయ నాయకురాలిగా, పోలీస్ ఆఫీసర్గా, టీచర్గా, డాక్టర్గా, లాయర్గా, కలెక్టర్గా ఇలా అనేక రంగాలలో వారి సత్తాను చాటుతున్నారు. ఈ అభివృద్ధి అనేది ఒక్కసారిగా వచ్చింది కాదు, కాలానుగుణంగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం సాంకేతికతను కూడా ఉపయోగించుకుంటూ వారి పయనంలో మరో అడుగు ముందంజలో ఉన్నారనే చెప్పవచ్చు. అటు విద్యాపరంగా, ఇటు వ్యాపారపరంగా కూడా సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. చిన్న చిన్న కుటీర పరిశ్రమలలో కూడా మహిళలు విజయాల్ని సాధించి వారి బాధ్యతగా కుటుంబ పోషణ సాగిస్తున్నారు. ప్రస్తుతం మారుతున్న జీవన శైలికి, మారుతున్న జీవన ప్రమాణాలు, పోటీతత్వం ఉన్న సమాజంలో పరిమిత వనరులు, లింగ వివక్షత, సాంప్రదాయాలు, కట్టుబాట్లు మహిళల అభివృద్ధికి, సమానత్వానికి కొంతవరకు కారణమవుతున్నాయనే చెప్పవచ్చు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే మహిళలు తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. ఇలా సాంప్రదాయాలు, కట్టుబాట్ల మధ్య వారి ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా వృద్ధి చేస్తున్నారో మనకు తెలియజేస్తున్నారు ఆకుతోట ప్రియాంక గారు.
1: ఈరోజు నా జీవితంలో ఉన్న చిన్ని అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను శారీస్ బిజినెస్ చేస్తాను, ప్లేట్ డెకరేషన్స్ 1 గ్రామ్ గోల్డ్ కూడా సేల్ చేస్తాను. నాకు బిజినెస్ చేయాలని ఎప్పుడు అనిపించిందంటే కరోనా టైంలో అందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. మా వారికి శాలరీ చాలా తక్కువ ఉండేది, నేను నా పిల్లలు ఇద్దరు మెయింటైన్ చేయడం చాలా కష్టమైంది. అప్పుడు నేను గట్టిగా నిర్ణయించుకున్నాను ఏదో ఒక బిజినెస్ చేయాలి, నేను చేసిన బిజినెస్తో వచ్చిన ఆ అమౌంట్ మా వారికి ఉపయోగపడుతుంది కదా అనిపించింది. ఒకరోజు మా వారితో నేను మాట్లాడాను, నేను శారీస్ బిజినెస్ స్టార్ట్ చేస్తానని తనకు చెప్పాను. నా దగ్గర ఉన్న 5000 అమౌంట్తోనే నేను శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను. అప్పుడు కూడా నాలో ఏదో ఒక భయం ఉండేది శారీస్ సేల్ అవుతాయా లేవా అని. కానీ తెచ్చిన 2-3 డేస్లోనే నా శారీస్ మొత్తం సేల్ అయిపోయాయి. నేను సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకున్నాను, మా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి శారీస్ను ఫోటో తీసి షేర్ చేశాను. ఇప్పుడు నేను ఎలాంటి భయం లేకుండా ఆన్లైన్లోనూ సేల్ చేస్తున్నాను. తర్వాత నేను మెల్లగా 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ కూడా సేల్ చేయడం స్టార్ట్ చేశాను. వెడ్డింగ్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, నెక్ సెట్స్ అన్ని కూడా సేల్ చేస్తున్నాను. ఈ రా మెటీరియల్ మొత్తం హైదరాబాద్ మరియు సూరత్ నుండి ఎక్కువగా తీసుకొస్తాను, ఎందుకంటే అక్కడ తయారుదారులు ఎక్కువగా ఉంటారు, మనకు తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి. 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ హైదరాబాద్ బేగం బజార్లో సేల్ చేస్తాను. ఇప్పుడు నేను నెలకు 30-40 వేల వరకు సంపాదిస్తున్నాను. మేము రీసెంట్గాను ప్లేట్ డెకార్స్ కూడా స్టార్ట్ చేశాం, దానికి ఒక 1 లాక్ వరకు ఇన్వెస్ట్ చేశాను. ప్లేట్ డెకార్స్ అంటే ఎంగేజ్మెంట్, పెళ్లి, శ్రీమంతం, 21st డే శారీ ఫంక్షన్కి వాటికి ఫ్రూట్స్, స్వీట్స్, డాల్స్ అందంగా డెకరేట్ చేసి కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేస్తాను. ఇవే కాకుండా పెళ్లికి సంబంధించినవన్నీ, కొబ్బరి బోండాలు, కుడుకలు, కుండలు, తెరపత్రం ఇవి కూడా 1 డేలో ఆర్డర్ తీసుకొని రెడీ చేస్తాం. కొన్నిసార్లు పెళ్లి సీజన్లో కూడా

0: అర్జెంట్ ఆర్డర్స్ కూడా వస్తాయి. మేము అప్పుడు వాళ్ళ ఆర్డర్ తీసుకొని మేము 2 to 3 డేస్ లోనే వాళ్ళకి డిస్పాచ్ చేసేస్తాం. అర్జెంట్ టైంలో హెల్ప్ చేసేది మా వర్కర్స్, కో సిస్టర్స్ అలా హెల్ప్ చేస్తారు. అలా ఈవినింగ్ టైంలో నేను ఆ ఈవెంట్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని, ఫ్రూట్స్, సీడ్స్ ఐటమ్స్ తీసుకుని వచ్చి నైట్ డెకరేషన్ చేసి ఎర్లీ మార్నింగ్ డెలివర్ చేస్తాం. చదువుకుంటేనే మనం డబ్బు సంపాదించడం కాదు, కుకింగ్, టైలరింగ్, పార్లర్ ఉన్నా మనం దగ్గర ఎలాంటి టాలెంట్ ఉన్నా ఇది ప్రూవ్ చేసుకొని ముందుకు వెళ్తే మనం ఈ సొసైటీని ఈజీగా జయించగలం.
1: మహిళలు తక్కువ పెట్టుబడితో స్థాపించి నిర్వహించగలిగే కుటీర పరిశ్రమలను చేపట్టే విధంగా వారికి తగిన ప్రోత్సాహం, సహాయ సహకారం అందించాలి. ఇప్పుడు దీనిపై మరింత సమాచారాన్ని తెలుసుకుందాం.
2: నమస్కారం అండి, నా పేరు శ్వేత. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. క్లీనింగ్ ప్రోడక్ట్స్, బ్లీచింగ్ పౌడర్, యాసిడ్స్ ని సేల్ చేస్తుంటాం. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 20 ఇయర్స్ అవుతుంది. అప్పుడు 50,000 వ్యాపారాన్ని ప్రారంభించాను. స్టార్టింగ్ 1 ఇయర్ వరకు నాకు మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు. తర్వాత ఆల్మోస్ట్ 19 ఇయర్స్ నుండి నేను ఈ బిజినెస్ రన్ చేస్తున్నాను. నా దగ్గర 5 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు. నా వ్యాపారానికి సంబంధించిన రా మెటీరియల్ అంతా మేము హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కెమికల్ ఏజెన్సీ నుండి తీసుకొస్తాం. మేము ఈ ప్రోడక్ట్స్ని ప్రతి నెల బ్లీచింగ్ పౌడర్ బ్యాగ్స్ మరియు యాసిడ్ క్యాన్స్ని తెప్పించడం జరుగుతుంది. అంటే మాకు ఇక అవసరాన్ని బట్టి ఆర్డర్స్ని బుక్ చేస్తాము. టోటల్గా మాకు పర్ మంత్ 60,000 to 70,000 వరకు మేము ఇన్వెస్ట్ చేస్తాము. మాకు ఇన్కమ్ వచ్చేసి 1 lakh or 1 lakh 20,000 వరకు ఉంటుంది. ఇంకా సీజన్లో అంటే వర్షాకాలంలో మాకు 1 lakh 50,000 వరకు కూడా వస్తుంది. ఇందులో వర్కర్ సాలరీ, ట్రాన్స్పోర్టేషన్ అండ్ షిప్పింగ్ చార్జెస్ అంతా తీసేశాక మాకు 70,000 to 80,000 వరకు ప్రాఫిట్ ఉంటుంది. అంటే మొదట్లో వ్యాపారాన్ని ప్రారంభించిన 3-4 సంవత్సరాల వరకు చాలా కష్టం అనిపించింది, చాలా బాధపడ్డాను. ఫస్ట్ 2 ఇయర్స్ అయితే లాస్ వచ్చేసింది. అసలు నేను ఈ బిజినెస్ చేస్తానా లేదా అని భయం కూడా వేసింది. నాకు 4-5 సంవత్సరాల తర్వాత చిన్న చిన్నగా ప్రాఫిట్ రావడం జరిగింది. అందువల్ల ఈ బిజినెస్ కంటిన్యూ చేయాలని నేను డిసైడ్ అయ్యాను. కాకపోతే నాకు మా హస్బెండ్ సపోర్ట్ అండ్ మా పేరెంట్స్ నుండి మా అత్త మామల సపోర్ట్ చేశారు. ఇంకా కాస్త ధైర్యం వచ్చింది. నేను స్ట్రాంగ్గా బిలీవ్ అయిపోయి ఈ వ్యాపారం కంటిన్యూ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. ఈ బిజినెస్ కెమికల్స్తో కూడుకొని ఉండడం వల్ల మాకు కొంచెం ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ బిజినెస్ చేయడం ఒక ఎత్తు అయితే మాకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా సమస్యగా మారింది. ఎందుకంటే ప్రారంభంలో మేము ఈ మాస్కులు, గ్లౌజులు యూజ్ చేయకుండా కెమికల్స్ ప్యాకింగ్ చేసేవాళ్ళము. దానివల్ల మాకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, స్కిన్ ఎలర్జీస్ వచ్చాయి. ఖచ్చితంగా గ్లౌజులు, మాస్కులు యూజ్ చేస్తూ మేము ఈ కెమికల్స్ని ప్యాక్ చేయడము, సప్లై చేయడం జరుగుతుంది. సో మొత్తానికి ఇప్పుడు ప్రజెంట్ అలాగే ఈ బిజినెస్ని చేయడం జరుగుతుంది. నేను ఈ బిజినెస్ చేయడము, నా సొంతంగా నా కళ్ళ మీద నేను నిలబడము అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది మహిళలందరికీ ఒక స్పోర్టివ్గా ఉండాలని నేను అనుకుంటున్నాను.
3: మసాలాల ద్వారా వారి వ్యాపార అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
4: ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. నేను రాణి. మాది మసాలాలు మరియు డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ బిజినెస్. ఈ వ్యాపారాన్ని ప్రారంభించి దాదాపు 3 సంవత్సరాలు పూర్తయిందండి. నేను ఇంతకుముందు టైలరింగ్ చేసేదాన్ని. బ్యాక్ పెయిన్ రావడం వల్ల కొద్ది రోజులు ఏం చేయలేకపోయినా నేను. దాంతో నేను ఫోన్ చూడడము ఎక్కువ అలవాటయ్యింది. దాదాపు 1.5 సంవత్సరం ఖాళీగానే ఉన్నా, టైలరింగ్ ఆపేసిన. ఏం చేయాలనో అర్థం కాలేదు. దానివల్ల ఫోన్ వాడడం ఎక్కువ అయ్యింది. దాంతో చూస్తున్న వీడియోలను బట్టి ఏదో ఒక వ్యాపారము నాకు నచ్చిన పని చేసుకోవాలనిపించింది. దానివల్ల నేను ఈ మసాలాల వ్యాపారం ఏదో బాగుందనిపించి ప్యాకింగ్ చేయాలనిపించింది. స్టార్ట్ చేసిన చిన్నగా చిన్నగా 50 grams 100 grams ప్యాకింగ్ చేస్తూ అమ్మేయచ్చు అనిపించింది. మొదట్లో నేను చేతులతోనే ప్యాకింగ్ చేసేదాన్ని. 50 grams 100 grams చిన్న చిన్న ప్యాకింగ్ కవర్లలో ప్యాక్ చేసేదాన్ని. ఒక 6 to 8 months బాగా కష్టం అనిపించింది. తర్వాత నేను ప్యాకింగ్ మిషను కొనుక్కున్నాను. దాని కాస్ట్ వచ్చేసి 120,000 వరకు వచ్చింది. హైదరాబాద్లో కొనుక్కోవడం జరిగింది. నా దగ్గర అమౌంట్ తక్కువగా ఉంది, దానివల్ల నేను లోన్ తీసుకుందామని ఆలోచన వచ్చింది. ముద్రా లోన్ 50,000 వచ్చింది. తర్వాత మహిళా సంఘంలో కూడా 30,000 తీసుకోవడం జరిగింది. ఈ మిగిలిన అమౌంట్ నా దగ్గర ఉన్నాయి, నేను యాడ్ చేసుకొని ఆ మిషన్ మీద ఇన్వెస్ట్ చేశాను. మనం మిషన్కి 50 grams 100 grams కవర్లు సెట్ చేసి పెడితే ఆ మిషనే కరెక్ట్గా ప్యాకింగ్ చేసి పెట్టేస్తుంది.

0: అదొక ఫెసిలిటీ మంచిగా వచ్చేసింది నాకు. ఈ ప్యాకింగ్ అనేది కూడా ప్లెయిన్ కవర్స్ కాకుండా నాకు నచ్చిన పేరుతో కూడా ప్యాకింగ్ చేసుకోవచ్చు, అంటే బిజినెస్ నేమ్ అన్నట్టు. ప్లెయిన్ కవర్ కాకుండా బిజినెస్ నేమ్తో కూడా ప్యాకింగ్ చేసుకోవచ్చు. ఒక 1 మంత్లో దాదాపు నేను 2 కేజీల వరకు మసాలాలు, అంటే లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, మిగిలిన మసాలాలు అన్నీ కూడా ప్యాకింగ్తో సహా సేల్ చేయగలుగుతున్నా నేను. 1 మంత్కి దాదాపు నేను ఒక 2 కేజీల వరకు మసాలాలు తెప్పిస్తా, అంటే లవంగాలు, సాజీరా, మిగిలిన మసాలాలకు సంబంధించినవి అన్ని తెప్పించి పెట్టేసుకుంటా. పెట్టుకొని 50 గ్రాములు ప్యాకింగ్ చేపిచ్చేసి నాకు ఒక సేల్స్ బాయ్ కూడా ఉన్నాడు, అతనితో నేను షాపులలోకైనా పక్కన చిన్న చిన్న ఊళ్ళలో కూడా పంపిస్తా. ఇలా అన్ని మసాలాలపై ఒక 10,000 వరకు ఖర్చు వస్తుంది 1 నెల రోజులకి. అలానే డ్రై ఫ్రూట్స్ పై 25,000 నుండి 30,000 వరకు కూడా ఇన్వెస్ట్ చేస్తాను. పర్ మంత్ ఖర్చులన్నీ పోను నాకు 25,000 వరకు మిగులుగా ఉంటుంది. నేను టైలరింగ్ చేసినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో అంతకంటే మించి సంతోషంగా ఉన్నా ఈ బిజినెస్ మొదలు పెట్టిన దగ్గర నుంచి. నా ఖర్చులు పోను కూడా, నాకు సరిపోను మనీ వస్తున్నది, నేను పెట్టుకున్న సేల్స్ బాయ్ కూడా జీతం వస్తున్నది.
1: వ్యాపారాన్ని ఏ విధంగా ప్రారంభించారో మరియు ఆ వ్యాపారాన్ని ఏ విధంగా వృద్ధి చేస్తున్నారో తెలియజేస్తున్నారు జోష్న గారు.
2: మాది పచ్చళ్ళ వ్యాపారం. మేము ఈ వ్యాపారం కోవిడ్ తర్వాత ప్రారంభించాము. కోవిడ్ కి ముందు నేను ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా వర్క్ చేసేదాన్ని. సో కోవిడ్ తర్వాత నా జాబ్ నేనే రిజైన్ చేశాను, ఎందుకంటే సాలరీ తక్కువగా ఉంది, అప్ అండ్ డౌన్ చార్జెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అది నేనే రిజైన్ చేసేసి ఇంట్లో ఉండి ఏదైనా ఒక వ్యాపారం చేద్దామని అనుకున్నాను. ఇంట్లో 2 పిల్లలు, అత్తయ్య, మామయ్య వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి ఎలాగా, మా సార్ కూడా ప్రైవేట్ జాబ్ చేసేవారు, ఇంట్లో అందరూ ఎక్కువ మెంబర్స్ ఉండేవాళ్ళము, చాలా తక్కువ శాలరీ తోటి ఇల్లు నడపడం చాలా కష్టంగా ఉండేది. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, పచ్చళ్ళ వ్యాపారం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి. నాకు పచ్చళ్ళు పెట్టడం రాదు, కానీ మా అత్తయ్య గారు నాకు హెల్ప్ చేసేవారు పచ్చళ్ళు పెట్టడం, ఎలాగ దీన్ని అమ్మడం, ఎలా ఏం చేయాలి అని చెప్పేసి తను చెప్పేదన్నమాట. దాన్ని బట్టి పచ్చళ్ళు తను చేసేది, నేను కూడా హెల్ప్ చేసేదాన్ని. తర్వాత ఇప్పుడు నేనే పెడుతున్నాను పచ్చళ్ళు. నా దగ్గర 2 వర్కర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. ఇది సీజన్ లో మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటది, అంటే పెళ్లిళ్ళ సీజన్స్ కానివ్వండి, సమ్మర్ సీజన్ కానివ్వండి, అలాంటి సీజన్స్ లో ఏదైనా ఫంక్షన్స్ లో పచ్చళ్ళకి కంపల్సరీగా మాకు ఆర్డర్స్ వస్తా ఉంటాయి. దాన్ని బట్టి మేము కొరియర్ కి ఇవ్వడము, దానికి ఒక 10-15 డేస్ టైం తీసుకొని, ఊరగా అయితే చాలా టైం పడుతుంది. దాన్ని బట్టి మేము అన్ని ప్రిపేర్ చేసుకొని దానికి సంబంధించినవి ఐటమ్స్ అన్ని కొనుక్కొని మంచిగా ప్రిపేర్ చేసి పంపిస్తా ఉంటాము. దానికి కొంచెం టైం పడుతుంది. సీజన్స్ లో మాకు 15-19,000 వరకు ఇన్కమ్ ఉంటది, రిమైనింగ్ టైమ్ లో చాలా తక్కువ. నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను, వీడియోస్ కూడా షేర్ చేయడం జరుగుతుంది, ఎలా ఉండడము, ఎలా వర్క్ చేసుకోవడము, హైజీన్ గా చేయడము, చేతికి గ్లౌజెస్ వేసుకోవడము. చాలా మంది నార్మల్ గా ప్రిపేర్ చేసి పంపిస్తా ఉంటారు, అలా కాకుండా నేను ఎలా ప్రిపేర్ చేస్తాను దానికి సంబంధించిన వీడియో కంపల్సరీగా షేర్ చేస్తా ఉంటాను. పచ్చళ్ళకు సంబంధించిన ఐటమ్స్ కొనాలి అంటే నేను మార్నింగ్ 5 o'clock వెళ్ళి ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకొని వచ్చేసి దాన్ని ఫస్ట్ ఆ మొత్తం కడిగిన తర్వాతనే ఇంట్లోకి తీసుకురావడం జరుగుతుంది. మా వర్కర్స్ వచ్చిన తర్వాత మేము మా అత్తమ్మ అందరం కలిసేసి దానికి పచ్చళ్ళ రూపంలో పెట్టుకుంటాను. బట్ నాకు ఏదే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇంట్లోనే వండుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఖాళీ దొరికిన పిల్లలు లేని సమయంలో, అంటే స్కూల్ కి వెళ్ళిన టైంలో నేను ఈ పచ్చళ్ళు ప్రిపేర్ చేసేసి షాప్స్ లో కానివ్వండి ఎక్కడైనా కూడా నేను పంపించడం జరుగుతుంది. నాకు ఇదే బెటర్ అనిపిస్తుంది. ఫ్యూచర్ లో ఈ పచ్చళ్ళ వ్యాపారం మంచిగా సాగాలని నేను కోరుకుంటున్నాను.
1: అభివృద్ధి ప్రక్రియలో తమను తాము ఒక భాగంగా మహిళలు భావించుకోవాలి, అదే నిజమైన మహిళాభివృద్ధి. మహిళా సాధికారతను ఒక వాక్యంలో నిర్వచించలేము. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళలను ముందుకు తీసుకెళ్లడం, అన్ని రంగాలలో అభ్యున్నతిని సాధించడం, మహిళలందరూ ఆచరణలో సంపూర్ణ స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వంతో జీవించేందుకు అవకాశాలు కల్పించడం, ఈ క్రమంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించేలా చైతన్యపరచడం, మహిళా శక్తి సామర్థ్యాలను అందిపుచ్చుకునేలా చేసి మహిళల జీవన విధానంలో ప్రగతికి దోహదం చేయడం మహిళా సాధికారత. ఇప్పుడు సంధ్య గారు ఏమంటున్నారో విందామా.
3: నేను పీజీ వరకు చదువుకున్నాను. మెయిన్గా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకొచ్చి వాటికి సిల్క్ థ్రెడ్ చుట్టేసి దానిపైన కుందన్స్తో వివిధ రకాలుగా డిజైన్ తయారు చేసి రీసేల్ చేస్తాను. నేను సేల్ చేస్తాను. 4 పెట్టుకున్నాను, వాళ్ళు కూడా ఉపాధి పొందుతున్నారు, దాంతోపాటు నాకు కూడా లాభాలు ఉంటున్నాయి. నా బిజినెస్ ఎలా అంటే ఇప్పుడు సీజన్ని బట్టి బిజినెస్ ఉంటుంది. శ్రావణ

0: మాసం పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు బిజినెస్ చాలా ఉంటుంది. 10 to 15,000 వరకు సంపాదించగలుగుతాను. ఆ సమయంలో డాల్ మేకింగ్ చేస్తాను. ఇందులో మెయిన్ డాల్ మేకింగ్ కి బాగా ఫేమస్, ఎందుకంటే ఒక డాల్ ని రెడీ చేసి ఇవ్వడం, చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళని అందులో చూసుకోవడం చాలా హ్యాపీ అవ్వడం బాగుంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా నాకు ఇంట్రెస్ట్ తో ఉన్న నా హాబీని బిజినెస్ గా మలుచుకున్నాను. ఈ టెక్నాలజీ వల్ల ఉపయోగాలు ఉన్నాయి నాకు, ఎందుకంటే ఈ టెక్నాలజీ యూజ్ చేసుకుని నా బిజినెస్ ని కూడా ముందు రన్ చేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఇంట్లో చేస్తున్నాను కాబట్టి ఈ బిజినెస్ ని ఒక షాప్ లాగా మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే గిఫ్ట్ ఆర్టికల్ షాప్ అని పెట్టేస్తే అందులో వచ్చిన వాళ్ళకి ఏ గిఫ్ట్ అయినా అందులో రెడీ చేసి ఇవ్వగలుగుతాను. ముందు ముందు పెద్దగా పెట్టాలని అనుకుంటున్నాను. వీటికి కావాల్సిన రా మెటీరియల్ హైదరాబాద్, వరంగల్ ప్లేసెస్ లో తీసుకొచ్చుకుంటాను. ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకుంటాను. అంతేకాకుండా కాలంతో పాటు నా క్రియేటివిటీ కూడా మార్చుకుంటూ ముందుకు సాగుతున్నాను. ప్రతి ఒక్క మహిళలో ఒక టాలెంట్ అనేది ఉంటుంది, అది వాళ్ళు గుర్తించి ముందుకు రావడం వల్ల ఎంతో బాగుంటుంది. బిజినెస్ వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా కొంచెం చేదోడు బాదోడుగా ఉంటున్నాను, ఎందుకంటే నా బిజినెస్ కి కూడా ఫుల్ సపోర్ట్ మా ఫ్యామిలీ ద్వారా ఉంటుంది. ప్రస్తుతానికి పాతబినార్లో ఉండి చేస్తున్నాను. ఎక్కడి నుండైనా ఆర్డర్ వస్తే తీసుకొని చేస్తాను. అంతేకాకుండా దీని ద్వారా నలుగురికి ఉపాధి ఇవ్వడము, అలానే ఒక 10 మందికి ఇవ్వాలని ఆలోచన. ముందు ముందు పెద్దగా స్థాపించాలని అనుకుంటున్నాను.
1: ఇప్పుడు దీనిపై మరింత సమాచారాన్ని తెలుసుకుందాం.
2: అందరికీ నమస్కారం, నా పేరు కావ్య. నేను ఫార్మడీ కంప్లీట్ చేశాను. సో 1 ఇయర్ దాకా జాబ్ సెర్చింగ్ లో ఉన్నాను. టైం వేస్ట్ చేయడం ఎందుకని చిన్నగా బిజినెస్ స్టార్ట్అప్ చేశాను, పేపర్ ప్లేటింగ్ మిషన్. ఇట్లా మేము ఫస్ట్ నాకు ఎవరు హెల్ప్ చేయలేదు. కొన్ని డేస్ కి నాకు ఐడియా వచ్చినాక ఇట్లా మా పేరెంట్స్ కి చెప్తే మా బ్రదర్స్ నాకు హెల్ప్ చేశారు. దాన్ని మేము ఫస్ట్ ఈ మిషన్ 50K లో తీసుకున్నాం. 50K లో తీసుకున్నాం. తీసుకొని దాన్ని కొంచెం ఇన్వెస్ట్ చేసుకొని కొన్ని పేపర్స్ ప్లేట్ చేసాము. తర్వాత ఫస్ట్ 2 మంత్స్ మాకు అది ఎట్లానో కొంచెం రాలేదు. తర్వాత మేము మా బ్రదర్స్, తర్వాత మా సిస్టర్స్, అట్లా మేము దీన్ని చిన్నది ఇప్పుడు నేనే నడిపిస్తున్నా. ఫస్ట్ మాకు ఎంత అంటే ఒక 5K 6K వచ్చేది. అట్లా తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత ఇప్పుడు 1 మంత్కి అట్లా 15 to 20K అట్లా మేము ఎర్న్ చేసుకుంటున్నాం. సో అవే ఎకో ఫ్రెండ్లీగా ఉన్నాయని మేమే ప్రిపేర్ చేసి మేమే అమ్మి మేమే సేల్ చేసుకుంటాం. అవైన ఎలా అంటే కొంతమంది తెలిసిన కిరాణా షాప్స్ లో వేసుకుంటాం, లేకుంటే మాకు కొంచెం విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి, ఆ విజిటింగ్ కార్డ్స్ తోటి మేము అందరికి ప్రిఫర్ చేసుకొని మా చిన్న చిన్న గల్లీలో అట్లా మేము చేసుకుంటాం. ఫస్ట్ స్టార్టింగ్ మాకు ఒక 2-3 మంత్స్ పెట్టినంత అట్లా వచ్చేది. తర్వాత మా అన్నయ్య వాళ్ళు అవి వేరే వాళ్ళకి అట్లా డెలివరీ చేయాలి కదా, అవి అక్కడే చేసేవాళ్ళు. తర్వాత వాళ్ళు కొంచెం వేరే వర్క్స్ అనేసి చెప్పేసరికి అవన్నీ నేనే చేసుకోవడం, నేనే అట్లా డెలివరీ చేసుకోవడం, అట్లా ఆ బిజినెస్ నేనే చేస్తున్నారు. 15 to 20,000 వరకు మేము అట్లా చేసుకుంటాం.
1: మహిళల ఆర్థికాభివృద్ధి దిశగా అడుగు వేయడానికి ఈ కుటీర పరిశ్రమలు తోడ్పడతాయి. మహిళలు సాధికారతను సాధించవచ్చు, కుటుంబ సాంఘిక ఆర్థిక స్థితి మెరుగుపరుచుకోవచ్చు, పిల్లల సంపూర్ణ వికాసానికి కావలసిన ఆర్థిక సమీకరణకు ఈ కుటీర పరిశ్రమలు ఎంతగానో దోహదపడతాయి. వారి అభిప్రాయాలను మనతో పంచుకుంటున్నారు ప్రియాంక గారు.
3: నేను 2012 లో పార్లర్ స్టార్ట్ చేశాను. పార్లర్ స్టార్ట్ చేసినాక నాకు థాట్ వచ్చింది, ఇలా మనీ ఎలా జనరేట్ చేసుకోవచ్చు, ఇంకేం చేయగలం అనే థాట్ తోటి నేను 2018 లో బొటిక్ స్టార్ట్ చేశాను. బొటిక్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఇద్దరు వర్కర్స్ ఉండేవాళ్ళు, ఆ పార్లర్ లో ఇద్దరు వర్కర్స్ ఉండేవాళ్ళు. అంటే మహిళలకు ఇంకా నేను ఉపాధి కల్పించవచ్చు కదా, అంటే నా దగ్గర టాలెంట్ ఉంది కదా, దాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అనే హోప్ తోటి నేను పెద్దగా చేయడం జరిగింది. ఇప్పుడు నా దగ్గర 8 మెంబర్స్ వర్కర్స్ స్టిచ్చింగ్ ఉంటారు. వర్కర్స్ తో బొటిక్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మాస్టర్ పెట్టుకున్నాను, ఒక 30K ఆయనకి, అమ్మో ఎవ్రీ మంత్ 30K ఇవ్వాలి అతనికి అని చెప్పి అబ్జర్వ్ చేస్తా ఉండేదాన్ని. మా మాస్టర్ దగ్గర టెక్నిక్స్ అవన్నీ నేర్చుకుని మాస్టర్ అడిగేదాన్ని, ఇది ఎలా మాస్టర్ అని అడిగి. నాకు ఆల్రెడీ వచ్చు, కాకపోతే ఎంత మనకు వచ్చినా మాస్టర్ టెక్నిక్ అనేది ఉంటది. అట్లా మాస్టర్ అడిగి ఆ టెక్నిక్స్ అన్ని నేర్చుకొని తర్వాత మాస్టర్ కి చెప్పాను, వల్ల అవ్వట్లేదు మాస్టర్ నేనే చేసుకుంటా అని చెప్పి నేను ఇప్పుడు మాస్టర్ లాగా కటింగ్ చేసే స్టేజ్ కి నేను ఎదిగాను. అంటే మనం ఏదన్నా ఒక వర్క్ మీద ఇంట్రెస్ట్ పెడితే, ఇంకా ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఒక వర్క్ మీద ఇంట్రెస్ట్ పెడితే ఖచ్చితంగా సాధిస్తారనేది నా నమ్మకం. ఇంకా నేను పార్లర్ విషయానికి వస్తే పార్లర్ పెట్టడానికి నాకు పెద్దగా ఇన్వెస్ట్మెంట్లలో ఏం అవసరం పడలేదు. నాకు స్టిచ్చింగ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఒక 3-4 లాక్స్ మిషనరీకి దానికి దీనికి అవసరం పడండి. ప్రతి ఒక్క మహిళ ఇలా సెల్ఫ్ గా వర్క్ చేసుకుంటూ

0: కూడా ఉండకుండా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ, డబ్బులు అనేది మ్యాటర్ కాదు, మన మైండ్ ని మనము పక్కతో వాళ్ళకి పోకుండా ఏదో ఒక పనిలో పెట్టుకొని ఫైనాన్షియల్ గా హస్బెండ్ కి సపోర్ట్ గా ఉంటే మన పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఎవ్రీ మంత్ నాకు 2 lakhs ఇన్కమ్ వస్తుంది, అందులో ఒక 1 lakh శాలరీ, స్టేషనరీ, థ్రెడ్స్ అవన్నీ కూడా నాకు ఖర్చులు ఉంటాయి. అదే సీజన్ లో ఎక్కువ ఉండొచ్చు, సీజన్ లేనప్పుడు తక్కువ ఉండొచ్చు. మనకు ఇప్పుడు పార్లర్ బొటిక్ అంటే మనకు సీజన్ తో కూడుకున్నది కాబట్టి సీజన్ లేనప్పుడు మనము కొంచెం మన ఖర్చులు అవన్నీ తగ్గించుకొని సీజన్ ఉన్నప్పుడు అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడమే బిజినెస్. అలా బ్యాలెన్స్ చేస్తూ నేను ఒక 8 years నుంచి బిజినెస్ రన్ చేస్తున్నాను.
1: భారతదేశ కుటీర పరిశ్రమలు సాంస్కృతికంగా మరియు ఆర్థికంగా ముఖ్యమైనవి. అవి పురాతన సాంప్రదాయాలను పరీక్షిస్తూనే అదే సమయంలో పెద్ద సంఖ్యలో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాయి. ఏ దేశం పరిస్థితి అయినా అంచనా వేయాలంటే ముందుగా ఆ దేశంలోని మహిళల పరిస్థితులను అంచనా వేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అందువల్ల మహిళల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి వారిని స్వయం ఉపాధి బాటలో నడిపించాల్సిన అవసరం కూడా ఉంది.
2: శ్రోతలు, ఇంతవరకు కుటీర పరిశ్రమలు మహిళల స్వావలంబనకు బలమైన అడుగు ఈ అంశంపై పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు.
3: మీ సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ తో మీ సొంతింటి కల ఇప్పుడు మరింత సులభం. ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.20%, సులభమైన ఈఎంఐలు ప్రతి లక్షకు కేవలం 679 రూపాయల నుంచే ప్రారంభం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను సంప్రదించండి. మీ సొంతింటి కలకు బలమైన ఆర్థికతో పాటు.
2: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వినండి. ముందుగా వకీల్ సాబ్ చిత్రం నుండి సిద్ శ్రీరామ్ పాడిన పాట రామజోగయ్య శాస్త్రి గీతం, ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఇప్పుడు వినండి పవిత్ర బంధం చిత్రం నుండి కేజే యేసుదాస్ పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆకాశమంత చిత్రం నుండి మధు బాలకృష్ణన్ పాడిన పాట, అనంత శ్రీరామ్ గీతం, విద్యాసాగర్ సంగీతం.

ఇప్పుడు వినండి స్వర్ణకమలం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, ఇళయరాజా సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

శ్రోతలు ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నేమాని సోమయాజులు గారి జలతరంగం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: तो श्रोताओं, अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है।
1: तो अब अपने मित्र अजीत
0: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
1: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: శ్రోతలు ఇంతవరకు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా మణిశంకర వరప్రసాద్ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ శ్వేతమోహన్ పాడిన పాట భాస్కర్ భట్ల గీతం, భీమ్ సెస్రోలియో సంగీతం.

0: మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యాలా, అల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: చిత్రసీమలో తర్వాతి పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుండి భీమ్ సెస్రోలియో స్వీయ సంగీత సారథ్యంలో ప్రణవి ఆచార్యతో కలిసి పాడిన పాట. పాట రచన అనంత శ్రీరామ్.

0: అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు

గుంటూరు కారం చిత్రం నుండి శ్రీకృష్ణ సాహితీ చాగంటి పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి గీతం, ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: பொப்பலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சிராலுகா மீ ஆரோக்யானிக்கி சிரி ஓபிலாஷி சை பால்
0: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై చిత్రసీమలో ఇప్పుడు వినండి. ఛాంపియన్ చిత్రం నుండి రామ్ మిరియాల పాడిన పాట కాసర్ల శ్యామ్ గీతానికి మిక్కీ జే మేయర్ సంగీతం.

చిత్రసీమలో తరువాతి పాట హనుమాన్ చిత్రం నుండి గౌరహరి పాడిన పాట కాసర్ల శ్యామ్ గీతానికి గౌరహరి సంగీతం.

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి. పుష్ప 2 చిత్రం నుండి శ్రేయ ఘోషాల్ పాడిన పాట, చంద్రబోస్ గీతం, దేవిశ్రీప్రసాద్ సంగీతం.

భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం నుండి కపిల్ కపిలన్ శ్రేయ ఘోషాల్ పాడిన పాట, చంద్రబోస్ గీతం, భీమ్ సెస్రోలియో సంగీతం.

0: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్ లోన్. ఆకర్షణీయమైన వడ్డీ రేటు, కేవలం 7.6%, సౌకర్యవంతమైన ఈఎంఐలు, ప్రతి లక్షకు 1,192 రూపాయల నుంచే ప్రారంభం. ఎక్స్షోరూమ్ ధరపై 100% ఫైనాన్సింగ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో. మీ కలర్ కారు మీ సొంతం అవ్వాలంటే PNB కార్ లోన్ తోనే సాధ్యం. వివరాలకు www.pnb.bank.in లేదా మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి రాజు వెడ్స్ రాంబాయి చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి జయశ్రీ పాడిన పాట. మిట్టపల్లి సురేందర్ గీతానికి సురేష్ బొబ్బిలి సంగీతం.

0: है तो टेली लॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు వినండి ఆయుధం చిత్రం నుండి కుమార్సను నిష్మా పాడిన పాట, చిన్ని చరణ్ గీతం, వందే మాతరం శ్రీనివాస్ సంగీతం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి లవ్ స్టోరీ చిత్రం నుండి మంగ్లీ పాడిన పాట, శుద్ధాల అశోక్ తేజ గీతం, పవన్ సిహెచ్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి సర్కారు వారి పాట. చిత్రం నుండి సిద్ శ్రీరామ్ పాడిన పాట, అనంత శ్రీరామ్ గీతం, తమన్ ఎస్ సంగీతం.

చిత్రసీమలో చివరిగా వినండి. వర్షం చిత్రం నుండి సాగర్ సుమంగళి పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం సరిగ్గా 10 గంటలు. ఇక 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసోంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ వెలువడుతున్నాయి. ఈ ఉదయం 8 గంటల కోట్ల

లెక్కింపు ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య అధికారులు కౌంటింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. మధ్యాహ్నం నాటికి ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ లీడ్లో ఉండగా తర్వాత భారతీయ జనతా పార్టీ పుంజుకుంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార టీఎంసీ 119 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 2, ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. తమిళనాడులో అధికార డిఎంకే పార్టీ 52 స్థానాల్లో ముందంజలో ఉండగా టీవీకే విజయ్ పార్టీ 79 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అన్న డిఎంకే 53 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కేరళలో సిపిఎం పినరాయి విజయన్ నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ 44 స్థానాలతో వెనుకబడగా కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ 90 స్థానాలతో అధికార దిశగా సాగుతోంది. బీజేపీ 6 స్థానాలకు పరిమితమైంది. అసోంలో బీజేపీ 75 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 28 కంటే ఎక్కువ స్థానాల్లో వెనుకబడింది. ఏఐయుడిఎఫ్ 1, ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. వీటితో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లోని 7 స్థానాలకు ఉప ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కూడా ఈరోజు జరుగుతోంది. సంగారెడ్డి జిల్లాలో ఈరోజు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు పర్యటిస్తారు. జైల్లో ఉన్న బీఆర్ఎస్ నేత మన్నే కృషాంక్తో కేటీఆర్ ములాఖాత్ అవుతారు. అనంతరం సదాశివపేట శనగల కొనుగోలు కేంద్రంలో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపైన ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ అభివృద్ధిలో సర్పంచుల పాత్రను మరింత కీలకం చేస్తూ విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. పాఠశాలల నిర్వహణపై సర్పంచులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు వచ్చే నెలలో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించాలని నిర్ణయించింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓడించింది. ఈరోజు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మ్యాచ్ సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324045 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10:03 దాటి సరిగ్గా 20 సెకండ్లు. చిత్రసీమ సినీ గీతాలు వింటారు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి. పోకిరి చిత్రం నుండి కునాల్ గంజావల్లా పాడిన కందికొండ గీతం, సంగీతం మణిశర్మ,

0: చిత్రసీమలో తర్వాత విందాం. మన్మధుడు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: శభాష్.

0: రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే.
1: వద్దురా

శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు. పక్క చిక్కిపోయి

మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత తోడు లేడు, మామూలుగానే వాడు దేశముదురు, పెళ్లితోటి పోయింది వాడి పొగరు, ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు, చల్లారిపోయింది వాడి నిద్రు, ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కసుమనకుండా బుర్ర తినకుండా, వాడిని తిట్టిన తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట, కోడినాగు లాంటి వాణ్ణి వానపాము చేసింది, అది కాదురా అది.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం బాలానందం బాట వినోదాల పాట. శ్రీమతి సురేఖామూర్తి, శ్రీమతి విజయలక్ష్మి గార్ల గళంలో వచ్చిన పాటలు విందాం. సంగీత సారథ్యం శ్రీమతి శశికళా స్వామి.

0: ఆకాశవాణి 90 ఏళ్ల పండగ అంటే నవతి అంటారు. ఆ నవతి పండగకి మళ్ళీ మనం ముగ్గురం కలిసి ఇలా చక్కగా మన చిన్నప్పటి విషయాలన్నీ గుర్తు చేసుకోవడం చాలా బాగుంది కదా.
1: చాలా చాలా బాగుంది. మనము అంటే అందరికి అర్థం కావాలి కాబట్టి నేను విజయలక్ష్మి.
2: నేను సురేఖామూర్తి.
0: నేను శశికళా స్వామి.
2: మనందరం కూడా ఫస్ట్ టైం రేడియోలో పాడడం అంటే బాలానందమే కదా.
1: అవును,
2: జీను కూడా, శశిను కూడా.
0: అంతే,
2: నాకు తెలిసి రెండు, శనివారం పూట బాలానందం కార్యక్రమం వచ్చేది, ఆదివారం పూట బాల వినోదం కార్యక్రమం వచ్చేది. 5 ఏళ్లలోపు పిల్లలం అప్పుడు బాలానందంలో పాడేవాళ్ళం. కాస్త 15 ఇయర్స్ లోపు ఏమో బాల వినోదంలో పాడేవాళ్ళం కదా.
1: అంటే ఒక రకంగా చూసుకుంటే బాలానందంలో పాడాము, బాల వినోదంలో పాడాము, యువవాణిలో పాడాము,
0: హైదరాబాద్.
1: సో రేడియోతో పాటే మన లైఫ్ జర్నీ కూడా అలా సాగుతూ ఉంది ఇంతవరకు కూడా.
2: ఇప్పుడు రేడియోకి 90 ఏళ్ళు అంటే మన ప్రయాణం ఆల్మోస్ట్ రేడియోతో 45 ఏళ్ళు.
1: అవును,
2: 45 నుంచి 50 ఏళ్ళు. సో ఒక 40 ఏళ్ళు మనం లేవంతే తర్వాత నుంచి రేడియోలో ఉన్నాం.
1: రేడియో అని తలుచుకోగానే అసలు ఈ స్టూడియోలో అడుగు పెట్టగానే ఒక రకమైన మంచి అనుభూతులు.
0: అవునవును,
1: నోస్టాల్జియా అంటారు కదా.
0: అది నిజంగానే, అంటే ఒక రకమైన ఒక ఎమోషన్ వస్తుంది లోపల నుంచి. రేడియో చూడంగానే అబ్బా రేడియో ఏదో మనం పెళ్ళిళ్ళు అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోయి పుట్టింటికి వస్తే ఎట్లా ఉంటుంది అమ్మా అమ్మ దగ్గరకు వచ్చామన్నట్టు అట్లా ఉంటుంది నిజంగా.
2: అసలు ఇంకోటి అప్పట్లో ఆ రేడియో బిల్డింగ్ కూడా ఎలా ఉండేదంటే, ఐ థింక్ అది ఓల్డ్ బ్రిటిష్ బిల్డింగ్ ఉండేది. అసలు ఎంటర్ అవుతూనే ముందు కొన్ని మెట్లు ఎక్కాలి మనం, ఏదో రాజభవనంలోకి వెళ్తున్నట్టుగా. రెండు వైపులా పెద్ద పెద్ద స్తంభాలు ఉండేవి, ఇలా రౌండ్ స్తంభాలు, సున్నపు బిల్డింగ్ ఉండేది. అసలు స్టూడియోస్ కూడా ఎంత, అసలు తలుపులు బరువు, మనం చిన్నపిల్లలం అయితే అసలు తలుపులు తొయ్యలేకపోయేవాళ్ళం.
0: దాంతోపాటు పడిపోయే స్టేజీ.
1: అప్పుడు బాలానందంలో శనివారం వస్తే అసలు ఎలా ఉండేదంటే, ఇక్కడ ఏదో స్కూల్ ఉందా అన్నట్టు అనిపించేది అనమాట. ఎంత మంది పిల్లలు అసలు చలాకీగా ఉత్సాహంగా తిరుగుతూ అల్లరి చేస్తూ ఆ బయట గార్డెన్ లోనే ఉండేవాళ్ళం. ఎప్పుడు
0: లాన్స్
2: లో ఆడుకుంటూ ఉండేవాళ్ళము. ఒక 2 ఇంటికి ప్రోగ్రామ్ అంటే 12:30 కల్లా వచ్చేసేమనేవారు. 12:30 కల్లా వచ్చేసి ముందు అందరినీ పాడిస్తారు, అందులో వాళ్ళు పేర్లు రాసుకుంటారు. 100 మంది వస్తే ఒక్కోసారి చాలా కొద్ది మందికి అవకాశం వచ్చేది, చాలా మంది పాపం వెనక్కి వెళ్ళిపోతూ ఉండేవారు.
1: మొదటిసారి బాలానందానికి రేడియో అన్నయ్య అంటే మన న్యాయపతి రాఘవరావు గారు, ఆయనతో వచ్చాను అన్నమాట. సో కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు అప్పటి సంగతులు. బట్ ఒక చాలా అంటే గ్రేట్ మెమరీ.
0: ఆ పాట గుర్తుందా, టైటిల్ సాంగ్ గుర్తుందా మన అందరికి? మెందుకే గుర్తుండాలి, ఎందుకంటే
2: బాలానందంకి ఒకటి ఉండేది, బాల వినోదంకి ఒకటి ఉండేది. బాలానందం గుర్తుంది కదా,
1: పాడదామా? పాడుకుందామా?
0: పాడుకుందాం, ఎందుకంటే అదే మనకి ఉత్సాహాన్ని ఇస్తుంది.
2: సో బాలానందము వెల్కమ్ సాంగ్, స్వాగతం పాట.

0: వచ్చారా పిల్లలు అన్నయ్య గారు జ్ఞాపతి రామారావు గారు అంటుంటే అసలు ఆ మూడే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు అసలు ఎక్కడ అలాంటి వాతావరణం చూడలేదు.
1: సో మొట్టమొదటిసారి నువ్వు ఎప్పుడు పాడావు విజయ్ని, ఏం పాట పాడావు గుర్తుందా నీకు?
2: నేను చాలానే పాడాను, బట్ గుర్తున్న పాట ఒకటి అప్పట్లో భలే ఎలక సవారి. సో ఈ పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు. ఆయన తర్వాత రచనలు, ఆయన అప్పుడు చేసిన రచనలతో కంపేర్ చేస్తే అంటే ఒక కవి ఏ ఏజ్ కన్నా వెళ్ళిపోగలరు. ఒక రవిగాన్స్ అనేది కవిగాన్స్ అని అంటారు కదా, ఎగ్జాక్ట్ అలాగే అనిపిస్తుంది. అంటే ఆయన ఆ ఏజ్లో కూడా చిన్నపిల్లల మనస్తత్వం మనసులోకి వెళ్ళిపోయి రాసిన పాట అన్నమాట. భలే ఎలక సవారి ఎలా ఎక్కుతావో, చలో అంటూ ప్రతి ఇంట ఎలా తిరుగుతావు.

0: చలో అంటూ ప్రతి ఇంట ఎలా తిరుగుతావో భలే వాడవీవు.
1: ఎంత బాగుంది కదా పాట.
2: ఇంకా చరణాలు కూడా చాలా సరదాగా ఉంటాయి.
1: విశ్వనాథన్ గారి
2: కంపోజిషన్
1: ఆయన కూడా అంతే. ఈ ఏజ్ కంటే ఆ ఏజ్కి వెళ్ళిపోయి మరీ పాటలు కంపోజ్. ఆయన మాటలు కూడా అలాగే ఉంటాయి, చాలా ఉత్తేజభరితంగా ఉంటాయి. సురి, నువ్వెప్పుడు పాడేవి బాలానందంలో? బాలానందంలో పాడావు, బాల వినోదంలో పాడావు?
3: నేను బాలానందంలో పాడాను. చాలా చిన్నపిల్లని, అంత చిన్నపిల్లని అంటే రేడియోలో మనుషులు కూర్చుని పాడతారు అనుకునే, అందరం అలానే అనుకునేవాళ్ళం కదా, అనుకునేవాళ్ళం. అయితే మా నాన్నతో ఒకరోజు బాగా ఏడ్చాను అనమాట. నాన్న, నేను కూడా రేడియోలో పాడతా అంటే, నా ఏజ్కి నన్ను బాలానందంకే తీసుకురావాలి. శనివారం మా నాన్నకు ఆఫీస్ ఉండేది, ఎట్లా మధ్యాహ్నం కదా తీసుకురావాలి. సరే, నా గోల భరించలేక ఒకరోజు పాపం ఆఫీస్కి సెలవు పెట్టి మధ్యాహ్నం ఇంటికి వచ్చి నన్ను తీసుకొచ్చారనమాట. అయితే నేను ఒక రెండు పోయమ్స్, అప్పుడు ఇంకా పాటలు కాదు పోయమ్స్, బాలానందంలో ఎక్కువగా పోయమ్స్ చెప్పాను. అందులో ఒక 10 మంది ఉంటే 8 మంది చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకుమన్న, ఇదే చెప్పేవాళ్ళు. అయితే నేను కూడా అదే అదే చెప్పేసరికి ఆయన ఉండి ఇంకేదన్నా చెప్పించండి, అందరూ అదే చెప్తున్నారు అంటే, సరే నేను అప్పుడు బుజ్జి మేక ఉండేదన్నమాట.

0: రాణిగారి పూల చెట్ల సొగసు చూస్తిని, రాజుగారి తోటలోన ఏమి చూస్తివి? రాణిగారి పూల చెట్ల సొగసు చూస్తిని, పూల చెట్లు చూసి నువ్వు ఊరుకుంటివా? ఊరు కొరక పూల చెట్లు మేసి వస్తిని. పూల చెట్లు చూసి నువ్వు ఊరుకుంటివా? ఊరుకోక పూల చెట్లు మేసి వస్తిని. మేసి వస్తే తోటమాలి ఏమి చేసెను? తోటమాలి కొట్ట వస్తే తుర్రుమంటిని. ఆ తుర్రు బాగా అనాలని చెప్పారు అనమాట మా నాన్న. తోటమాలి కొట్ట వస్తే తుర్రుమంటిని అనాలి, అది దానికి రిహార్సల్ అనమాట. సో అది నా ఫస్ట్ అనుభవం అనమాట నాన్నగారు బాలానంద. నెక్స్ట్ నువ్వు శశి బాలానంద, నువ్వు ఎప్పుడు పాడావు, ఏ పాటతో పాడావు?
1: మాకంతా పద్ధతి, మనకంటే కొంచెం బాగా పాడేవాళ్ళు ఉంటే వాళ్ళకి అన్నీ కొంచెం కొద్దిగా క్లాసికల్ టైప్ పాటలే నేర్పించేవాళ్ళు అనమాట అందరూ ఇంట్లో. అవే పాడ రేడియోలో వింటాం, అవే నేర్చుకోవటం అయ్యేది. అసలు చిన్న పిల్లల పాటలు అలా నేర్చుకోవడం అనేది ఎప్పుడూ లేదు. అయితే ఒకరోజు మా వాణి, మా సిస్టరు తను తీసుకొచ్చింది అనమాట బాలానందన్కి. నాకప్పుడు అంటే రెండింటికి ప్రోగ్రాము, అంటే ముందర రావాలి ముందర ఇలా ఉంటాయని అవన్నీ తెలియదు. రెండింటికంటే పావుదకు రెండింటికి వచ్చేసాము. అబ్బా మేము చాలా తొందరగా వచ్చేసామని చూసుకుంటే అప్పటికే లోపల అందరూ ఫిల్ అయిపోయారు. ఫిల్ అయిపోయిన తర్వాత సరే ఏం చేయాలి అంటే, అప్పుడు న్యాయపతి రాఘవరావు గారు రిటైర్ అయిపోయారు, రావూరి భరద్వాజ గారు ఉన్నారన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా మేము వచ్చామండి అంటే, అయ్యో అందరూ పాడేశారమ్మా, సెలెక్ట్ చేసేసాము. సరే ఊరికే నువ్వెవరు అని అడిగితే, మా నాన్నగారి పేరు ఇట్లా నల్లాన్ చక్రవర్తుల వెంకటాచల గారు. వాసిని నువ్వు వెంకటాచల గారు అమ్మాయివా, ఆ ఏది ఒక పాట పాడు అన్నారు. అంటే అప్పుడు వాణి సర్ వాణి అని మన శ్రీరంగం గోపాలరత్నం గారు రేడియోలో వచ్చింది, ఆ పాట పాడనమాట. పాడంగానే ఇంత బాగా పాడుతుంది.

నువ్వు పాడకపోవటం ఏమిటి అని చెప్పి ఆయన తీసుకొచ్చుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఫస్ట్ పాట నా చేత పాడించాను అన్నమాట. అలా తమాషాగా మంచి అంటే అనుకోకుండా సెలెక్ట్ అయిపోయి పాడేశాను అన్నమాట. అదంటే వా

0: ఇది నేను ఫస్ట్ పాడిన పాట.
1: మనం అంటూ ఉంటాం కదా పెద్దరికం, పెద్దరికంగా ఉంటుంది అని. అంటే చిన్నప్పటి నుంచే పెద్దరికంగా ఉంది
2: పెద్దరికం. మాకు అప్పుడు నోరు కూడా తిరిగేది కాదేమో అమ్మా పాటిస్తే.
0: అంటే ఇంట్లో వీళ్ళందరూ పాడుతుండేవాళ్ళు కదా, మాకు ఇలా నేలందరూ పాడుతుంటే అలా వినికిడి మీద ఎక్కువ.
2: సో ఇది బాలానందం. ఈ బాలానందానికి ఒక వెళ్ళిపోయేటప్పుడు ఒక చివరి పాట ఒకటి ఉండేది కదా.
0: అవునవును,
2: అది
0: గుర్తుందా మీకు?
2: గుర్తుందా?
0: గుర్తుంది.

0: బిరు బిరు బిరు పోదాము, బిరు బిరు బిరు బిరు బిరు పోదాము, బిరు బిరు బిరు బిరు బిరు పోదాము పోదాము పోదాము.
1: ఫాస్ట్గా అన్నయ్య అనేవారు అనుకుంటా, అన్నయ్య వాయిస్ తెలుస్తూ ఉంటుంది ఆ పాటలు.
2: అంటే బిరుబిరు బిరుబిరు అలా అంటే అసలు ముందు నోరు తిరగాలి కదా పిల్లలకి.
1: ఇంకొక విషయం ఇందాక చెప్పడం మర్చిపోయి, బాలానందంలో ఒక సపోజ్ కుందేలు తాబేలు అనుకోండి, కుందేలు మాట్లాడుతుంది, తాబేలు మామ తాబేలు మామ ఎట్లా ఉన్నావు అంటే ఒక టింగ్ డిడంగ్ డిడంగ్ టాంగ్ డిడంగ్ డిడంగ్ తాండా అని ఒక గిటారు వీణ వాయించేవారు.
2: అప్పుడు
1: వీణ అది బేస్ లో, సపోజ్ తాబేలు అయితేనేమో బేస్ లో వాయించేది, కుందేలేమో టింగ్ టింగ్ టింగ్ టింగ్ అని
2: కానీ అప్పట్లో వాళ్ళ థాట్ ప్రాసెస్
1: అసలు
2: అసలు ఎంత అంటే ఈ అసలు ఈ పాట ట్యూన్ కూడా ఇన్నేళ్ల తర్వాత కూడా మనకి మనపుతుంది అంటే ఎంత క్యాచీగా చేశారో చూడు వాళ్ళ, అంటే ఇన్నేళ్లకైనా వాళ్ళకి గుర్తుండిపోయే లెవెల్లో చేశారు ఆ పాటని. ప్లస్ ఆ ఇన్స్ట్రుమెంటైజేషన్ యూసేజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది అసలు బేస్ వాయిస్ కావాలి అంటే వీణనే, అప్పుడు పెద్ద ఈ కీబోర్డ్స్ అవన్నీ ఏం లేవు కదా, వీణ ఫ్లూట్ ఇవి రెండే ఉండేవి ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఆ పాటల గొప్పతనం చూడు,
1: రేడియో అంటేనే శబ్ద చిత్రం, ఎవ్రీథింగ్ మన మైండ్ లో క్రియేట్ అవుతుంది. వీళ్ళు ఓన్లీ శబ్దం ఇస్తారు మనకి, ఆ శబ్దంతో మనం ఒకటి ఊహించుకుంటాం. సో అది వాళ్ళ విజన్ అట్లా ఉండేది అనమాట రేడియోలో, ప్రొడ్యూసర్స్ ది కానీ ఆ పాటలు చేసే వాళ్ళది కానీ మన మైండ్ లో మనకు ఒక పిక్చర్ వచ్చేస్తుంది. అది అద్భుతమైనటువంటి విషయం. అది
3: అంటే ఈ పాటలు పాడుతూ అప్పుడు ఎంత ఎంజాయ్ చేసాము, ఇప్పుడు అంత
1: ఎంజాయ్మెంట్
2: చేస్తున్నాం. మనం ఏదో రెండు జళ్ళు వేసుకొని రిబ్బల్లు కట్టుకొని పై కట్టుకొని పాడుతున్నట్టుంది.
1: ఒకసారి స్కూల్ నుంచి వచ్చేసేవాళ్ళం, స్కూల్ డ్రెస్ లో వచ్చేసేవాళ్ళం, స్కూల్ డ్రెస్ లోనే వచ్చేసి పాడుతూ ఉండేవాళ్ళం అనమాట. నెక్స్ట్ బాల వినోదం. బాల వినోదానికి కాస్త
2: కొంచెం పెద్ద పిల్లలు కదా,
1: బాల వినోదానికి కొంచెం మనం పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి. నువ్వెప్పుడు ఫస్ట్ టైం పాడావు విజయ్ బాల వినోదంలో?
3: నాకు యాక్చువల్

0: ఏ ఇయర్ ఎప్పుడు అని గుర్తులేదు అసలు నాకు. యాక్చువల్గా చెప్పాలంటే అంటే అప్పట్లో నాకు తెలిసి బాలానందానికి బాల వినోదానికి పెద్ద డిఫరెన్స్ కూడా నాకు తెలిసేది కాదేమో, ఇది శనివారం ఆదివారం అంతే. సో బాల వినోదంలో కూడా చాలాసార్లు పార్టిసిపేట్ చేశాను. నువ్వు అన్నట్టు ఈ చిన్న చిన్న కథలు పాటల రూపంలో ఇవి చాలా
1: పాడేవాళ్ళము,
0: ఇవన్నీ కూడా పాడేవాళ్ళము. మంచి మంచి బ్యాలెస్ అవన్నీ కూడా చేసేవాళ్ళు. అంటే ఎందుకంటే బాల వినోదం కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి చాలా పాడాను, కానీ నాకు ఎక్కువ గుర్తులేవు. మీరేమైనా గుర్తు చేస్తే మరొక
2: పాడేదాన్ని
1: గుర్తు. ఒక సంగీత
2: జేజిమావయ్య పాటలు అని ఉండేవి, బాలేంద్ర రజనీకాంత్ గారు జేజిమావయ్య పాటలు చేసేవారు. అందులో

0: ചേച്ചി പെട്ടമ്മ
1: తాయిలో ఉంటే అసలు ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలియదు, అసలు వర్డే తెలియదు తాయిలో ఉంటే. వాళ్ళకి ఎంతసేపు కాజు కత్తులు ఇస్తావా లేకపోతే ఇవ్విస్తావా అనే వాళ్ళే తప్ప తాయిలో
0: వాళ్ళు ఇంకా ఏంటి పిజ్జా ఆర్డర్ చేస్తావా అది ఆర్డర్ చేస్తావా అని అడుగుతారు. కానీ ఏదో చిన్న బెల్లం ముక్క తిన్నా
1: అదే కదా, ఇప్పుడు మనకు అవే తృప్తిగా ఉండేవి. ఏదో చిన్న బెల్లం ముక్క తీసుకున్నా లేకపోతే కొన్ని అటుకులు
2: తీసుకున్నా మళ్ళీ దాంట్లో కాకెంగిలి
1: ఏ మనం ఈ బాల వినోదం టైటిల్ సాంగ్ గుర్తుందా మీకు?
0: బాల వినోదం స్వాగతం పాట ఉండాలి, అది పాడాలి.

0: వచ్చారా పిల్లలు, అందరూ వచ్చి కూర్చోండి చక్కగాను.
1: తర్వాత బాలానందం కార్యక్రమాల్లో ఇవి క్విజ్ కాంపిటీషన్స్ కూడా
2: పెట్టారు.
1: స్కూల్స్ నుంచి అంటే డైరెక్ట్గా స్కూల్స్కి లెటర్స్ పంపించేవారు, మీ స్కూల్ నుంచి ఒక టీంని పంపించండి మాకు జనరల్ నాలెడ్జ్లో అని చెప్పి. అట్లా నేను హోలీ మేరీ స్కూల్లో ఉన్నప్పుడు సెవెంత్ క్లాస్లో మేము ఒక నలుగురం ఆడపిల్లలు వచ్చామన్నమాట. సో అప్పుడు మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ క్విజ్ కార్యక్రమంలో. అంటే అన్నీ విజ్ఞానాత్మకంగా, జస్ట్ వినోదమే కాదు, విజ్ఞానాత్మకంగా కూడా ఉండేవి ఆ ప్రోగ్రామ్స్.
3: ఎందుకంటే ఈ పాటల్లో కూడా ఏదో ఒక మెసేజ్ తప్పకుండా ఉండేది. అలాగే వాళ్ళు చేసే సంగీత రూపకాల్లో కూడా ఇప్పుడు
2: నీతి కథలు
3: పిల్లలకి మరి ఆ ఏజ్ నుంచే అన్ని నేర్పాలి కదా. అదే ఎంటర్టైన్మెంటే కాకుండా మంచి విజ్ఞానాన్ని కూడా ఇచ్చేది ఈ ప్రోగ్రామ్.
2: తర్వాత బాల వినోదం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని అంటే

0: కొన్ని చిన్న చిన్న డాన్స్ తో కూడిన ఇవి కూడా రవీంద్ర భారతిలో చేశారు, బాల వినోదం తరఫున
1: స్టేజ్ ప్రోగ్రామ్
0: చేశారు. అందులో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తానంటే, నా చిన్నప్పుడు అజ్ఞానం ఎలా ఉంటుందనేది, అయితే అందులో పాట పాటని చిత చిత్తవాన గురిసే చిత్తవాన గురిసే బంగారు వన గురిసే ఓయమ్మ ఆ బంగారు వన గురిసే బాగా ఏ పనులు బంగారు వాన గురిసే బాగా ఏ పనులు అని ఇడై సీతా అనసూయ గారు, వింజమూరి సీతా అనసూయ గారు చేసిన పాట అది నేర్పిస్తే మా వాతావరణం అసలు కంప్లీట్గా వేరు కదా మా ఇంట్లో. ఓ పద్ధతి ఓ మడి దడి ఇవన్నీ ఉండేటప్పటికీ నాకేంటో కొంచెం ఇదిగా అనిపించేది పాడాలంటే, అబ్బా ఏమిటి చిత తవాన గురిసే అంటే దాని మీనింగ్ కూడా తెలియదు, అప్పట్లో అసలు మీనింగ్ కూడా తెలియదు. అయితే నేను పక్కన కూర్చొని నాతో ఎవరో ఉన్నారు, మన పిల్లలందరూ ఉంటాం కదా, వాళ్ళతో అన్న బా ఈ ఫోక్ సాంగ్స్ పాడాలంటే బోరు అన్నాను. పక్కన ఈయన మన నరసింహమూర్తి గారు, పెద్ద ఫోక్ సింగర్ ఆయన, ఆయన పిలిచి, శశికళ అసలు ఫోక్ సాంగ్ పాడటం అంటే ఏమిటో తెలుసా నీకు, ఫోక్ సాంగ్ అంటే ఎంత కష్టమో తెలుసా నీకు, అలా అనేసావు కదా, కానీ చూడు ఫోక్ సాంగ్లో ఎంత మీనింగ్ ఉంటుందో, అసలు ఎంత అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ పాటలు ఉంటాయి, కష్టం తీర్చుకునే పాటలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, అలా ఎప్పుడు అనుకో. వాడు ఎంత సౌమ్యంగా చెప్పారంటే ఆయన విసుకోవచ్చు కేకలేచ్చు నన్ను, కానీ ఎంత సౌమ్యం అలా అనకూడదమ్మా తప్పు అని చెప్పాను. కానీ ఒక్కసారి అమ్మో నేనేమిటి ఇలా అనేసానని చెప్పి కూర్చున్నా. ఆ రోజు మూడు పాటలే, చిత్తచిత్త వాళ్ళ గురిసే ఒకటి, తర్వాత గొడుగులు గొడుగులు గొడుగులు గొడుగులు గొడుగులు గొడుగులు ఎంత బాగుంటుందో పాట, అప్పుడు అది పాడాము. తర్వాత ఈ వందే మాత్రం తెలుగులో వచ్చింది చూడు.

0: ఏణం మా అని ఒక చరణం, తర్వాత సారీ సని స సారి సని స సారి సని సరి రి మరి మరి సని సరి మరి మరి స సరి ని స పప ని మప రిమ పని సని పమ రిమ పని సా పిండార పోసిన వెండి వెన్నెల్లు ఆ వెన్నెలకు వన్నెలు దిద్దేడ్విచ్చిన పువ్వులు చల్లని నవ్వులు తేనెలు చల్లిన పలుకుళ్ళు చల్లని నవ్వులు తేనెలు చల్లిన పలుకుళ్ళు ఇవే ఇవే మా వరాలు మా వరాల తల్లికి ఏదో ఉంది అట్లా అట్లా ఎంత అసలు ఎంత మంచి సాహిత్యం అంటే అప్పట్లో దాని విలువ తెలియదు. ఇప్పుడు నిన్న పాడుకుంటుంటే పాడు పాడాం కదా అని పాడుకుంటుంటే అసలు దానిలో సాహిత్యంలో ఉండే అందం ఏంటనేది ఇప్పుడు బాగా తెలిసింది.
1: అలాగే ఈ పాటలతో పాటు దేశభక్తి గీతాలు తప్పకుండా
0: తప్పకుండా
1: అవును ఎన్ని పాడాము కదా. అప్పట్లో పాల్గొని విశ్వనాథం గారు స్వరపరిచిన చాలా ఫేమస్ పాట

0: పిజ్జి, మీరు సాయిబాబా గారి దగ్గర చిన్నప్పుడు పాడేవు కదా, అవి బాల వినోదంలో కూడా పాడేదాన్ని ఆ పాట, పప్ప పాట పాడన,
1: అది పప్ప
0: పాడు,
1: పప్ప పాట పాడన, మమ్మీ మాట్లాడన, అన్న ఆటాడన, చెల్లి కథ చెప్పన, పప్ప పాట పాడన, మమ్మీ మాట్లాడన, అన్న ఆటాడన, చెల్లి కథ చెప్పన, పప్ప పాట పాడన.
2: అలాగే ఇంకా నువ్వేం పాడేవు అందులో, బాల వినోదంలో ఏం పాడేవు నువ్వు?
0: బాల వినోదంలో సిపాయి ఎక్కేది ఎర్రాగుర్రం, మా పాపాయి ఎక్కేది కర్రాగుర్రం. ఈ పాట ఎంత బాగుంటుందంటే, అంటే సిపాయి ఎక్కే గుర్రానికైతే అంతకన్నిటి పెట్టాలి కదా, ఉలవలు పెట్టాలి, అది నీళ్లు అడుగుతుంది, దానికి ఎన్నో సేవలు చేయాలి. ఈ కర్ర గుర్రం అయితే ఏమి అడగదు, హాయిగా ఇది ఎక్కి ఊగుతూ ఉండొచ్చు అని. చాలా చాలా బాగుంటుంది ఈ పాట.

కర్రా గుర్రం. ఈ పాట ఎంత బాగుంటుందంటే, అంటే సిపాయి ఎక్కే గుర్రానికైతే అంతకన్నిటి పెట్టాలి కదా, ఉలవలు పెట్టాలి, అది నీళ్లు అడుగుతుంది, దానికి ఎన్నో సేవలు చేయాలి. ఈ కర్ర గుర్రం అయితే ఏమి అడగదు, హాయిగా ఇది ఎక్కి ఊగుతూ ఉండొచ్చు అని. చాలా చాలా బాగుంటుంది ఈ పాట. సిపాయి ఎక్కి

0: కర్రాగుర్రం హసిపాయి ఎక్కేది ఎర్రాగుర్రం, మా పాపాయి ఎక్కేది కర్రాగుర్రం. ఒక్కసారి ఎక్కేసి ఊరేగిరాగానే ఉస్సురంటుంది సిపాయి గుర్రం. ఒక్కసారి ఎక్కేసి ఊరేగిరాగానే ఉస్సురంటుంది సిపాయి గుర్రం. ఎన్నిసార్లు ఎక్కినా ఎంతసేపు ఊగినా ఏమీ అలసిపోదు కర్రాగుర్రం.
1: చాలా బాగుంది పాట,
2: బాగుందో. ఇలాంటి పాటలు ఇప్పుడు అసలు ఎక్కడ రావట్లేదు, ఎంతసేపు ఇంగ్లీష్ సాంగ్స్ తప్ప అసలు ఈ పాటలు ఎవరికి తెలియదు కూడా తెలియదు. పిల్లలకి చెప్పాలంటే
1: విన్నాక మళ్ళీ
2: ఏమన్నా జోషి మనకి అదృష్టం అని చెప్పుకోవాలి, మన వల్ల కొంచెం ఇన్స్పైర్ అయితే.
1: ఈరోజు అంటే ఈ 90 ఏళ్ల పండగని ఆల్ ఇండియా రేడియో వారు ఎంత ఘనంగా చేస్తున్నారు. ఒక రోజు ఒక నెల కాదు, ఈ సంవత్సరం అంతా ఈ 90 ఇయర్స్ సెలబ్రేషన్స్, ఈ వేడుకలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో అప్పటి కార్యక్రమాన్ని గుర్తు చేసుకోవడం, ఇలా ఇంకా చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు, కళాకారులు, రేడియోతో అనుబంధం ఉన్న కళాకారులు అందరూ కూడా, అంటే ఎవరి ప్రయాణమైనా, సంగీత ప్రయాణమైనా, నాటకమైనా, ఏదైనా రేడియోతోనే స్టార్ట్ అయ్యింది 99%. సో అందరూ ఈ బాలానందం నుంచి వచ్చిన వాళ్ళే, ఎప్పుడో ఒకసారి పాడిన వాళ్ళే, బాల వినోదంలో పాడిన వాళ్ళే. సో అలాగా ఇవన్నీ గుర్తు చేసుకోవడం ఒక నాస్టాల్జిక్గా ఉంది.
2: ఈ నవతి ఉత్సవాల్లో మనం కూడా పాల్గొని మన చిన్ననాటి ముచ్చట్లన్నీ నెమరేసుకుని చక్కగా ఎంత బాగా టైం అంటే మైండ్ ఒక్కసారి రిఫ్రెష్ అయిపోయింది. అంత మంచి అవకాశం వచ్చింది మనకి. ఆ అవకాశాన్ని నాకు తెలిసి సద్వినియోగం చేసుకున్నామని అనుకుంటున్నాను. ఇది విని ఎవరికైనా ఈ పాత పాటలు చక్కగా ఈ చిన్నపిల్లల పాటల మీద ఇంట్రెస్ట్ కలిగి కొత్త గొప్ప ఒకళ్ళిద్దరన్నా స్పందిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మేము చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అయిందని అనుకుంటున్నాం కదా.
0: నిజంగానే ఇవాళ మన ముగ్గురం మళ్ళా బాలానందం రోజులు గుర్తు చేసుకోవడం, అంటే ముగ్గురం కలిసి పాడకపోయినా కూడా ముగ్గురం ఎక్స్పీరియన్సెస్, మన అందరి అనుభవాలు ఒకటే. సో అది చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి మళ్ళీ పసితనానికి వెళ్ళిపోయి మా విజ్జి చెప్పినట్టు, శశి చెప్పినట్టు ఒకసారి చిన్నపిల్లలం అయిపోయాం. మళ్ళా రారండో ఈ పాటలు అవన్నీ పాడుకుని, మరి ఈ కార్యక్రమం అంతా కూడా ఆల్ ఇండియా రేడియో యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో శ్రోతలందరూ కూడా ఆల్ ఇండియా రేడియో యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ కార్యక్రమాలన్నీ వింటే వాళ్ళు కూడా ఆ జ్ఞాపకాలన్నీ అందరికీ గుర్తొస్తాయి. రేడియో జ్ఞాపకాలంటే అందరికీ అవి ఒక బంగారు గుర్తులే అవన్నీ. సో ఈ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుని వాళ్ళు కూడా సంతోషించాలి అని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆకాశవాణి వారికి కృతజ్ఞతలు
2: తెలియజేసుకున్నాం.
0: విజయలక్ష్మి, శశికళాస్వామి, సురేఖామూర్తి, మా ముగ్గురు స్నేహితుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవండి. ధన్యవాదాలు.

9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందించిన ప్రత్యేక కార్యక్రమం బాలానందం బాట వినోదాల పాట విన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీమణులు శ్రీమతి సురేఖామూర్తి, శ్రీమతి విజయలక్ష్మి, శ్రీమతి శశికళ స్వామిగారులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:56. ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరగా మీకోసం ఖుషీ చిత్రంలోని ఉదిత్ నారాయణ్, కవిత సుబ్రహ్మణ్యం పాడిన పాట.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎన్నికలు జరిగిన 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి నుంచి ఓట్ల లెక్కింపు ట్రెండ్స్ ప్రారంభమయ్యాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, తమిళనాడులో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ప్రతిపక్ష ఏఐఏడిఎంకేతో హోరాహోరీగా తలపడుతోంది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ స్పష్టమైన అధికారం సాధించింది. అసోంలో అధికార బీజేపీ భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. అసోంలోని 95 నియోజకవర్గాల్లో బీజేపీ 60 స్థానాల్లో అధికారంలో ఉండగా, కాంగ్రెస్ 16, ఏజీపీ 7, ఇతరులు 13 చోట్ల ముందంజలో ఉన్నారు. తమిళనాడు 101 స్థానాల్లో టీవీకే 40, అన్నాడీఎంకే 30 సీట్లలో ముందంజలో ఉండగా, అధికార డీఎంకే 19 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ 3, ఇతరులు 5 చోట్ల అధికారంలో ఉన్నారు.

0: నడినికలో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఆధిక్యంతో దూసుకెడుతోంది. అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు విజయ్ నివాసం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్లోని 120 నియోజకవర్గాల్లో బీజేపీ 75 స్థానాల ముందంజలో ఉండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ 40 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 2 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉండగా బీజేపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. కేరళలోని 115 స్థానాల్లో కాంగ్రెస్ 52 చోట్ల ముందంజలో ఉంది. సిపిఎం 24, సిపిఐ 5, ఆర్ఎస్పీ 2 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. కేరళ కాంగ్రెస్ బీజేపీలు చెరో 4 స్థానాల్లో లీడ్లో ఉండగా యూడిఎఫ్ కూటమి స్పష్టమైన ప్రాబల్యాన్ని కనబరుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో ముందుకు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా పెరగ్గా నిఫ్టీ 24,200 మార్కులను దాటి ట్రేడ్ అవుతోంది. సానుకూల రాజకీయ పరిణామాల మధ్య ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపడంతో మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవుతుంది. తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు సహా పలు అంశాలపై చర్చిస్తారు. కరీంనగర్ జ్యువెలర్స్ కాల్పుల ఘటనలో గాయపడిని వెంకటాద్రి రేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి బండి సంజయ్ తెలుసుకున్నారు. బీఆర్ఎస్ నాయకుడు మన్నే కృషాంక్ పరామర్శ కోసం కేటీఆర్, సబితారెడ్డి, చింతా ప్రభాకర్, కౌశిక్ రెడ్డి, సంజయ్ తదితరులు సంగారెడ్డి జిల్లా జైలుకు చేరుకున్నారు. జైల్లో ఉన్న కృషాంక్ను వీరు మన కొసపట్లో కలుసుకుంటారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 12:30 జాతీయ వార్తల్లో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11:00 దాటి 3 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయికి స్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఈరోజు మనం ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాము? చిన్నప్పుడు చెక్కకు కొత్త రూపాన్నిచ్చిన చేతులే నేటితరం నటీనటులను ఎందరినో చెయ్యిపట్టి తారాపథాన్ని పరిచయం చేసిన ఘనుడు.

0: దర్శకుడిగానే కాదు, తన వినూత్నమైన నటనతో మనసు దోచుకున్న ఇంద్రజాలికుడు.
1: సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ.

యంత్రాలు ఎన్నో. నాటికి నేటికి సినిమా దర్శకత్వంలో వైవిధ్యం చూపిన మాంత్రికుడు, మనసున్న మారాజు, మనవాడు మన దాసరి గారి జయంతిని పురస్కరించుకుని వారు నటించిన అలాగే దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాల్లోని పాటలు, వారి జ్ఞాపకాలు ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో. మరి ముందుగా వారు రాసిన ఈ పాట మనందరి కోసం.

0: పరిచయ వాక్యాలు చెప్తుంటేనే బాలకృష్ణ నర్సంపేట నుంచి, అలాగే రేణుకా గోపరాజు కడప నుంచి, ఇంకా సుప్రియ, మల్లేష్ గౌడ్, బండికృష్ణ గౌడ్ వీరందరూ కీసర మండలం నుంచి, ఇంకొంతమంది శ్రోతలు కూడా వెంటనే స్పందించారు. చూడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి వీరందరూ హైదరాబాద్ గీతానగర్ నుంచి దాసరి గారిని ఈరోజు గుర్తు చేసుకోబోతున్నాము, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మరింత మాట్లాడుకుందాం.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: పాలకొల్లులో మే 4 1947 పుట్టిన దాసరి నారాయణరావు గారిని ఒకసారి ఎవరో అడిగారట, అపురూపం కదండి మన అందరి బాల్య జ్ఞాపకాలు అంటే, ఆయనేమన్నారో తెలుసా, నా బాల్యం కారంగా ఘాటుగా ఒక్కోసారి కన్నీళ్లు వచ్చేంత గొప్పగా సాగింది అని. ఈ ఒక్క వాక్యంతో అర్థమవుతుంది మనందరికీ అపురూపమైన బాల్యంలో ఆయన పడ్డ కష్టాలు. మెరిట్ విద్యార్థి కానీ కట్టడానికి స్కూల్ ఫీజు కూడా తడుముకునే

పరిస్థితులు. స్నేహితులు హితులు ఫీజులు కట్టారు. చదువుకున్నా పుస్తకాల కోసం మాత్రం చేయి చాచలేక వడ్రంగి దగ్గర సాయంత్రాలు ప్రతిరోజు చెక్క పనిచేసేవారు. శని ఆదివారాలు అరటిపళ్ళు అమ్మి ఆ డబ్బుతో పుస్తకాలు కొనుక్కున్న ఆత్మాభిమాని దాసరిగారు. నిజానికి ఆ కష్టాలే ఆయన భవిష్యత్తుకు సంకల్ప సోపానాలయ్యాయేమో.

May 4th డైరెక్టర్స్ డేగా తెలుగు సినీ పరిశ్రమ జరుపుకుంటోందంటే అది దాసరి గారి రేంజ్ అనుకోవాలా? వారు దర్శకుడిగా తెలుగు సినిమాకు అందించిన 150 పైగా చిత్రాలే జవాబు చెప్తాయనుకోవాలా? అవి చెప్పే జవాబు కంటే మనందరికీ తెలుసు, దర్శకుడిగా ఆయన ఎక్కువగా మానవ సంబంధాలను తెరపై మనసుకు హత్తుకుపోయేటట్టుగా ఎలా చూపించారు. మనిషి మనసులోని అన్ని కోణాల్ని తడిమి మన మనసు తడిసేటట్టు, సినీ జగత్తు మురిసేటట్లు తీసిన చిత్ర రారాజాలే నిదర్శనాలు. తడిసిన మన చెక్కిళ్లే ఉదాహరణలు వారి దర్శకత్వ ప్రతిభకు.

0: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 22 నిమిషాలు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం దాసరి నారాయణరావు గారిని వారి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేకమైన షో మీ అందరి కోసం. నాటకరంగం మీదున్న ఆసక్తితో నాటకాల్లో నటిస్తూనే 1960 ఆ సమయంలో హైదరాబాద్కు వచ్చేశారు. కొన్ని ఉద్యోగ ప్రయత్నాల తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కంపెనీలో పని. ప్రభుత్వ ఉద్యోగం అనగానే అమ్మయ్య సెటిల్ అయిపోయాను అని మనందరం అనుకుంటాం కదా, దాసరి గారు కూడా సరిగ్గా అలాగే అనుకున్నారు. అయినా తనకిష్టమైన నాటకాలు మాత్రం మానుకోలేదు. స్టేట్ లెవెల్లో అంటే రాష్ట్ర స్థాయిలో నాటకాల్లో ఉత్తమ నటుడిగా, అలాగే ఉత్తమ స్క్రిప్ట్ రైటర్గా, రచయితగా కూడా బహుమతులు అందుకున్నారు. మరి ఇంతకీ సినిమాల్లోకి ఎలా వచ్చారు, దాని తర్వాత దర్శకుడు ముందుగా అయ్యారా, నటుడిగా ముందర అవకాశం వచ్చిందా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ పాట వినాల్సిందే, దాని తర్వాత చెప్తాను.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: దాసరి నారాయణరావు గారికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగం వచ్చింది, అయినా కూడా నాటకాలు వదలకుండా చేస్తున్నారు అని చెప్పి ఇందాక చెప్పాను కదా. అలా ఒకరోజు తనకిష్టమైన నాటకాలు వేస్తూ ఉంటే రవీంద్ర భారతిలో ఒక ప్రముఖుడు ఆ నాటకాన్ని చూశారు. వెంటనే వచ్చి నాటకం అయిపోగానే కలిశారట, మిమ్మల్ని నా చిత్రంలో ఒక పాత్రకు తీసుకుంటాను, మద్రాసు వచ్చేయండి అని ఆహ్వానించారు. కానీ దాసరి గారికి మాత్రం ఆ మాట ఎక్కడా రుచించలేదు. అబే మద్రాసా, ఆ పాండిబజార్లో ఎదురుచూపులు, ఆ స్ట్రగులు, తిండి లేక అప్పులు, ఇవే వింటున్నాను తప్ప ఎవరైనా అసలు సూపర్ స్టార్ అయిన మాట వినిపించిందా నాకు? నాకు అవసరమా అని ఇలానే పెదవి విరుచుకున్నారట. వద్దేమో, అవసరం లేదేమో అని కూడా అనిపించిందట. సరే చూద్దాంలేండి అని చెప్పి అప్పటికి మాట దాటేశారు. ఎవరైనా సినిమాల్లో అవకాశం వస్తే ఏం చేస్తారు? ఎగిరి గంతేస్తారు. కానీ ఇక్కడున్నది కష్టాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా బతికి ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్న దాసరి గారు. మరి వారు ఎలా వచ్చారు సినిమాల్లోకి?

దాసరి గారికి సినిమాల్లో నటించే అవకాశం ఇస్తాను బాబూరా అని చెప్పాన్న నిర్మాత ఎవరో తెలుసా? వైవి కృష్ణయ్య గారు. ఇది ఎప్పటి మాట, 1964-65 ఆ ప్రాంతంలో జరిగిన సంఘటన. స్నేహితులకు వెళ్లి దాసరి గారు మెల్లగా చెప్పారట. స్నేహితులు విని కోప్పడ్డారట. నీకేమైనా పిచ్చా, అవకాశం తలుపు తడితే సద్వినియోగం చేసుకోవాలి, కానీ తలుపులు వేసేస్తే ఎలా అని చెప్పి ఎదురు ప్రశ్నించారు. సరే ఏంటి వీరందరూ ఇలా అంటున్నారు అని దాసరి గారు కూడా ఆలోచనలో పడ్డారు. ఆ నిర్మాత మరొకసారి ఉత్తరంగా రాశారు. చూద్దాం అనుకుంటున్న సమయంలోనే ఈ సదరు కృష్ణయ్య గారు హైదరాబాద్ మళ్లీ వచ్చారు. దాసరి గారిని వెంట పెట్టుకుని మద్రాసు రైలు ఎక్కేశారు. ఆ రైలుతో పాటు దాసరి గారి భవిష్యత్తు పరుగులు తీసిందా? ఏం జరిగింది?

నటుడిగా మీ అందరికీ స్వర్గం నరకం ఈ సినిమా గుర్తుందా? అందులో ఆచారి పాత్ర గుర్తొచ్చిందా? రచయితగా దర్శకుడిగా యమ్మ బిజీగా ఉన్న రోజుల్లో ఈ పాత్రతో మనందరినీ చాలా మురిపించేశారు దాసరి గారు. ఎందుకు, ఏం జరిగి ఉంటుంది అంటే, ఎంతమందినో ఈ పాత్ర కోసం స్క్రీన్ టెస్ట్ చేశారట. ఈ పాత్రకు ఎవ్వరూ నప్పట్లేదు, దాసరి గారికి నచ్చట్లేదు. ఊహించి రాసుకున్న పాత్రకు ఇదేంటి ఇలా జరుగుతోంది అని చెప్పి ఆలోచనలో పడ్డారట. సరే, దాని తర్వాత ఏం చేశారో తెలుసా? నిజానికి ఈ స్వర్గ నరకం సినిమాలో ఉన్న మిగిలిన షార్ట్స్ అన్ని తీసేశారు. ఈ ఆచారి పాత్ర మాత్రం మిగిలిపోయింది. రోజులు గడిచిపోతున్నాయి, రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. ఇంకా తప్పదని చెప్పి ఆయనే నటుడిగా రూపాంతరం, సరికొత్త ప్రస్థానం. చిన్నప్పుడు చదువులో మాత్రమే మెరిట్ స్టూడెంట్, కానీ సినీ పరిశ్రమలలో అన్ని రంగాలలోనూ తన ప్రతిభ చాటినట్టే నటనలో కూడా మంచి మార్కులు కొట్టేశారు దాసరి గారు.

బహుదూరపు బాటసారి స్వయంవరం పోలీస్ వెంకట్స్వామి ఎమ్మెల్యే ఏడుకొండలు పర్వతాలు పానకాలు కంటే కూతుర్నే కను సూరిగాడు మావగారు ఏడంతస్తుల మేడ పాత్రలు రాసుకున్నా పాత్రదారులుగా వేరెవ్వరూ నచ్చక మనసు ఒప్పుకోక అలాంటి పాత్రలు చేశారు దాసరిగారు. అయినా ప్రతి పాత్రలో ఎంత అద్భుతంగా ఒదిగిపోయారో మనందరికీ తెలుసు. ఎంతగా కంటతడి పెట్టించారో కూడా మనందరికీ ప్రేక్షకులుగా అనుభవం కూడా. ప్రతి పాత్రని ఓన్ చేసుకున్నారా అని చెప్పి అనిపిస్తుంది. అది శివరంజని కావచ్చు, జయసుధ కావచ్చు, అన్నగా, తండ్రిగా, స్నేహితుడిగా వేటికవే ప్రత్యేకం. దాసరిగారి నటనే వైవిధ్యభరితం.

ఒక్క వ్యక్తి ఎన్నో పార్శ్వాలు, దీపకాంతి నలుదిక్కులు వెదజల్లినట్టే దాసరి నారాయణరావు గారి ప్రతిభ సినీ రంగంలోని దిశలన్నింటా వ్యాపించి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. దర్శకుడిగా నటుడి నుంచి ఏం కావాలో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తికి నటించడం నల్లేరుమీద నడకే అవ్వచ్చు. అత్యంత సున్నితంగా వారి విలక్షణమైన నటనతో మనల్ని తట్టి ఆలోచింపచేసిన పాత్రలు ఎన్నో చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జయంతిని డైరెక్టర్స్ డేగా జరుపునేంతగా తన ముద్ర వేసిన వీరికి తెలుగు సినీ పరిశ్రమ సదా కృతజ్ఞత చూపుతూనే ఉంటుంది. వివిధ భారతి అందించింది ఈరోజు స్మృత్యంజలి. నమస్కారం అంటుంది మీ రేడియో సఖి అనుపమ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు. మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, నేను మీ రేడియో సఖి అనుపమ. మరి చైతన్య స్ఫూర్తిలో ఈరోజు మనం ఎవరి గురించి చెప్పుకోబోతున్నాము? ఏంటి ఆ ఆసక్తికర విశేషాలు అని చెప్పి మీ అందరూ ఎదురు చూస్తున్నారు కదా. సరే, ఒక చిన్న సామెత చెప్పనా? తరచుగా మనందరం చిన్నప్పుడు ఇళ్లలో వింటుంటాం, అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదు కదా అని. చంటి పిల్లాడిలా ఎత్తుకున్నప్పుడు ఇలాంటి మాట వింటాము, కానీ గడ్డాలు వచ్చాక అంటే ఒక వయసు వచ్చాక కూడా మన మాట వినరు కదా అని దీని అర్థం. ఇది నిజానికి సామాన్యంగా జరిగే సంభాషణే, కానీ ఈ తల్లి మాత్రం గడ్డాలనాడు కూడా ఆ పిల్లాడిని ఎత్తుకొని తీసుకుని వెళ్ళి చదివించాల్సిన పరిస్థితి. మాతృత్వానికి నిలువెత్తు నిదర్శనం ఆ తల్లి అయితే, తన సంకల్పంతో విజయానికి కొత్త సూత్రాలు అందిస్తున్న కుమారుడి ధీర కథే ఈరోజు చైతన్య స్ఫూర్తి. హర్యానాలోని మహేందర్ఘర్. ఎప్పట్లాగే తెల్లారింది ఆ ఇంట్లో. ప్రసవ వేదనతో ఒక అమ్మాయి తలరిల్లిపోతోంది. ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పండంటి బాబుకి జన్మనిచ్చింది. తన్మయత్వంతో ఆ చిన్నారిని ఎత్తుకొని మాతృత్వంలోని మధురిమను ఆస్వాదించింది. కాని ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. అందరి పిల్లల్లాగా ఈ బాబు ఎదుగుదల లేదు అని చెప్పి ఆ తల్లి కొన్ని నెలల్లోనే తెలుసుకుంది. హాస్పిటల్కి రోజు వెళ్లడం, రకరకాల టెస్టులు ఇవన్నీ చేయించారు.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చేతిని స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇందాక నేను మీ అందరితో చెప్పాను కదా, హర్యానాలోని మహేందర్గఢ్లో ఒక అబ్బాయి పుట్టాడు. కానీ పుట్టుకతోటి ఏదో తేడా ఉంది అని చెప్పి ఆ తల్లికి కొన్ని నెలల్లో తెలిసిపోయింది అని చెప్పి టెస్టులు చేశాక ఒక చేదు నిజం తెలిసింది. కుర్రాడు అందరిలా నడవలేడు, కనీసం తనంతట తాను కూర్చునే అవకాశం కూడా లేని వ్యాధి, పుట్టుకతోనే వచ్చిన రుగ్మత, మందులే లేని వ్యాధితో ఆ బిడ్డ పుట్టాడు. పుట్టెడు దుఃఖంతో తల్లడిల్లిపోయింది ఆ తల్లి. నిరుపేద కుటుంబం అయినా చికిత్స లేని వ్యాధికి డబ్బున్నా కూడా ఏం చేయగలం అని అనుకుని ధైర్యం కూడా తీసుకుంది.

నితీష్ కుమార్ అని కొడుక్కి మురిపెంగా పేరు పెట్టుకుని పెంచింది. నితీష్ కుమార్ పెరిగి పెద్దవాడయ్యాడు. అలనాడు ఆ శ్రవణకుమారుడు తల్లిదండ్రులను కావటిలో మోసుకెళ్లి తన పుత్రధర్మాన్ని లోకానికంతటికీ చాటాడు. ఈనాడు మాత్రం నితీష్ కుమార్ తల్లి అతన్ని ఎత్తుకుని స్కూల్కి తీసుకువెళ్లి కూర్చోపెట్టి తను కూడా అక్కడే ఉండి తిరిగి ఇంటికి తీసుకువెళ్లేది.

0: जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए।
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: స్టూడియో క్లాక్ లో సమయం 12:17 మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం నితీష్ కుమార్ గురించి. ఈ అబ్బాయి పుట్టుకతోటే ఉన్న వ్యాధి వల్ల కూర్చోలేడు, నుంచోలేడు, నడవలేడు. సో తల్లి తన్ని స్కూల్కి కూడా తీసుకువెళ్లేది, అలాగే పెద్దవాడు కూడా అయ్యాడు. నితీష్ కుమార్ శారీరకంగా దుర్బలుడేమో, కానీ మానసికంగా తనని తాను ఎంత స్ట్రాంగ్గా బలంగా మార్చుకున్నాడో, ఆ మానసిక బలం వల్ల అతను వేసిన అడుగులు ఎంత దృఢంగా పడ్డాయో మీ అందరికీ చెప్తాను. భవిష్యత్తు ఇలా ఉండకూడదు, నేను ఏదైనా సాధించాలి అన్న ఆలోచనతో నిరంతరం చదువుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే జ్ఞానమే తనకి మార్గదర్శి అని త్వరగానే అర్థం చేసుకున్నాడు నితీష్. మరి నితీష్ కుమార్ ఇంతగా చదివాడు, ఏం సాధించాడు చెప్తాను.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం హర్యానాలో పుట్టిన నితీష్ కుమార్ గురించి. ఈ అబ్బాయి పుట్టుకతోటే ఒక రుగ్మతతో జన్మించాడు, నడవలేడు కూర్చోలేడు అని కూడా ఇందాక చెప్పుకున్నాం కదా. మరి ఇలాంటి అబ్బాయి నిరంతరం ఏదైనా సాధించాలి అన్న తపనతో చదువుకుంటూ ఉండేవాడు. సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుదామనుకున్నాడు నితీష్. ఊరంతా ఉలిక్కి పడింది నడవలేని మనిషి. ఈ మధ్యలో ఒక కంటిలో చూపు కూడా ఇబ్బంది పెడుతోంది. కాలకృత్యాలకు సైతం సహాయం లేందే చేసుకోలేని మనిషి యూపీఎస్సీ పరీక్షలకి ఎలా చదువుతాడు? ఇది అందరి మనసుల్లో ఉన్న ప్రశ్న. తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు, కానీ తమ కొడుక్కి అండగా మేమున్నాము అని ధైర్యం చెప్పారు. పగలు రాత్రి కంటికి రెప్పలా చూసుకుని కోచింగ్ క్లాసెస్కి ఎత్తుకుని వెళ్లి తీసుకుని కూర్చోపెట్టేవారు.

సంకల్పమే బలంగా కలలను నిజం చేసుకునేందుకు నితీష్ కుమార్ కష్టపడడం మొదలుపెట్టాడు. కాని నిజం అప్పుడే తెలిసింది, అనుకున్నంత సులభం కాదు. ప్రతిరోజూ క్లాసుల కోసం ప్రయాణం, పుస్తకాలతో గంటల తరబడి కూర్చోలేక శారీరకంగా అలసిపోయేవాడు. కాని తన దృఢ సంకల్పంతో చదివాడు. చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు. చిట్ట చివరకు ఓటమే అతని సంకల్పం ముందు తలవంచింది. యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేశాడు. మంచి స్కోర్తో ఉత్తీర్ణత సంపాదించి విజయాన్ని తన భుజాలకెత్తుకున్న నితీష్ కుమార్ అందించిన స్ఫూర్తి మనందరికీ మార్గదర్శకం. దేశానికి, ముఖ్యంగా యువతకు వ్యక్తిత్వ వికాసానికి ఇతని జీవితం ఒక గొప్ప లెసన్. స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం అయిన నితీష్ కుమార్కి అభినందనలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 12:30 ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో గత నెల జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. అసోం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్, తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీకే పార్టీ ముందంజలో ఉన్నాయి. ఐదు రాష్ట్రాల్లో 7 శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఈరోజు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జయింట్స్ తలపడతాయి. ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి ఎన్నికల సరళి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. తాజా లెక్కల ప్రకారం పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా తమిళనాడులో నటుడు సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని కొత్త పార్టీ తమిళగవెట్రి కళగం ముందుకు దూసుకుపోతోంది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే 2 స్థానంలో ఉండగా అధికార పార్టీ డీఎంకే 3 స్థానానికి పడిపోయింది. పశ్చిమ బెంగాల్లో ట్రెండ్స్ అందుబాటులో ఉన్న 277 నియోజకవర్గాల్లో బీజేపీ 180 స్థానాల్లో ప్రారంభ ఆధిక్యంలో ఉండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ 92 స్థానాల్లో ముందంజలో ఉంది. తమిళనాడులోని మొత్తం 234 సీట్లకు గాను ట్రెండ్స్

నడయ్య నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకి ఘనమైన అరంగేట్రం చేస్తూ 109 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్ష నడిఎంకే 64 స్థానాలతో 2 స్థానంలో ఉండగా అధికార డిఎంకే 40 సీట్లతో 3 స్థానంలో ఉంది. పీఎంకే 6 స్థానాల్లో, కాంగ్రెస్ 5 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించగా అసోంలో అధికార బీజేపీ భారీ ఆధిక్యంతో ముందుకు సాగుతోంది. అసోంలోని మొత్తం 126 నియోజకవర్గాల్లోనూ ట్రెండ్స్ అందుబాటులో ఉండగా బీజేపీ 80 సీట్లలో, కాంగ్రెస్ 24, అసోం గణ పరిషత్ 9, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 10 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కేరళలోని 140 స్థానాలకు గాను కాంగ్రెస్ 56 నియోజకవర్గాల్లో ప్రారంభ ఆధిక్యం సాధించగా అధికార సిపిఎం 30, దాని మిత్రపక్షం సిపిఐ 11, ఆర్ఎస్పీ 3 స్థానాల్లో ఉన్నాయి. కేరళ కాంగ్రెస్ 7 సీట్లలో, బీజేపీ 2 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. పుదుచ్చేరిలోని మొత్తం 30 సీట్లకు గాను 29 స్థానాల ట్రెండ్స్ వెలువడగా అధికార ఏఎన్ఆర్సీ 10 సీట్లలోనూ, బీజేపీ 4, డిఎంకే 4, అన్నడిఎంకే 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసిన వివరాల ప్రకారం పుదుచ్చేరి మినహా మిగిలిన చోట్ల ఇవి కేవలం మొదటి 2 రౌండ్ల లెక్కింపు ఫలితాలు మాత్రమే. పశ్చిమ బెంగాల్లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రస్తుతం 281 సీట్ల ట్రెండ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో బీజేపీ 184 స్థానాల్లో ముందంజలో ఉండగా తృణమూల్ కాంగ్రెస్ 93, సిపిఎం 1, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కంటే వెనుకంజలో ఉన్నారు. సువేందు అధికారి నందిగ్రామ్ సీట్లో కూడా ముందంజలో కొనసాగుతున్నారు. అసన్సోల్ దక్షిణ సీట్లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ తన సమీప ప్రత్యర్థి టీఎంసీకి చెందిన తపస్ బెనర్జీపై ఆధిక్యంలో ఉండగా, దక్షిణ కోల్కతాలోని వామపక్షాల కంచుకోట అయిన జాదవ్పూర్లో బీజేపీ అభ్యర్థి శర్వరి ముఖర్జీ ముందంజలో ఉన్నారు. బెంగాల్లో బీజేపీ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 3వ అధికారం కోసం ఎదురుచూస్తుండగా 2 దశల్లో జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 92.49% పోలింగ్ నమోదైన నేపథ్యంలో బీజేపీ చారిత్రక విజయం సాధించాలని భావిస్తోంది. 23 జిల్లాల్లోని 77 కేంద్రాల్లో 293 అసెంబ్లీ స్థానాలకు గాను కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 2,926 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ రోజు తేలనుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు 40,771 పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతోంది. ఈ ఎన్నికల బరిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, అధికార సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రధాన కూటములుగా ఉన్నాయి. 140 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ అందుబాటులోకి రాగా కాంగ్రెస్ 58 స్థానాల్లో ఆధిక్యం సాధించగా మిత్రపక్షం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 22 స్థానాల్లో ముందంజలో ఉంది. అధికార సిపిఎం 28 స్థానాల్లో, మిత్రపక్షం సిపిఐ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కేరళ కాంగ్రెస్ 7 సీట్లలోనూ, బీజేపీ 3 సీట్లలోనూ ముందంజలో ఉన్నాయి. తాజా ధోరణుల ప్రకారం ముఖ్యమంత్రి సిపిఎం నేత పినరాయి విజయన్ 600 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతోంది. అన్ని స్థానాల ట్రెండ్స్ అందుబాటులోకి రాగా బీజేపీ 80 సీట్లలో ఆధిక్యంలో ఉండగా దాని మిత్రపక్షం అసోం గణ పరిషత్ 9 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 24 సీట్లలోనూ, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 10, ఏఐయుడిఎఫ్ 2, రైజోర్ దళ్ 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన సమీప ప్రత్యర్థి బిదిషా నియోగ్ కాంగ్రెస్ అభ్యర్థిపైన 7,000 పైగా ఓట్ల ఆధిక్యం సాధించి వరుసగా 6వ జలుక్బారి నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకునే దిశగా సాగుతున్నారు. అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్ గోస్వామితో వెనుకంజలో ఉన్నారు. అసోం ప్రభుత్వంలోని మెజారిటీ మంత్రులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ 6 కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతోంది. 30 స్థానాలకు గాను 29 నియోజకవర్గాల ట్రెండ్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో అధికార ఏఎన్ఆర్సీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 4, కాంగ్రెస్ 7 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అన్నడిఎంకే, డిఎంకే చెరు 4 స్థానాల్లో, స్వతంత్రులు ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

0: పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రారంభ ధోరణులపై భారతీయ జనతా పార్టీ స్పందించింది. ఆ పార్టీ ప్రతినిధి షహజాద్ పూనావాలా స్పందిస్తూ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతుందన్నారు. ఆకాశవాణి న్యూస్తో ఆయన మాట్లాడుతూ, బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
1: पश्चिम बंगाल में भारतीय जनता पार्टी की एक ऐतिहासिक जीत की ओर हम लोग बढ़ चुके हैं और वहां पे हम लोग 180 भी पहुंच सकते हैं. ये पहली बार होगा पश्चिम बंगाल में भारतीय जनता पार्टी की सरकार बन रही है और इसके साथ अंग बंग कलिंग मतलब कि हमारी सरकार बिहार में, हमारी सरकार बंगाल में और हमारी सरकार उड़ीसा में और पूर्वोत्तर के लिए बहुत बड़ी उपलब्धि होगी. असम में भी अगर आप देखो तो हमारी तीसरी बार सरकार बन रही है.
0: సిపిఐ కేంద్ర కార్యదర్శి డాక్టర్ గిరీష్ ఆకాశవాణితో మాట్లాడుతూ, కేరళలో మరోసారి వామపక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కొనసాగుతుండగా, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం టీవీకే 110 స్థానాల మార్కును దాటి ముందుకు దూసుకుపోతోంది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన త్రిముఖ పోరులో మొత్తం 234 స్థానాలకు గాను ట్రెండ్స్ అందుబాటులో ఉన్నాయి. 5 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ప్రస్తుతం కొనసాగుతోంది. ఇందులో కర్ణాటక, మహారాష్ట నుంచి చెరో 2 నియోజకవర్గాలు ఉండగా, గుజరాత్, త్రిపుర, నాగాలాండ్ నుంచి ఒక్కో నియోజకవర్గం ఉన్నాయి. 5 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చెరో సీట్లోనూ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో రక్షా త్రివేణి సంగమం, వేర్ టెక్నాలజీ, ఇండస్ట్రీ అండ్ సోల్జరింగ్ కన్వర్జ్ అనే ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన నార్త్ టెక్ సింపోజియంను ప్రారంభిస్తారు. కార్యాచరణ సవాళ్లను అధిగమించడానికి, అత్యాధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఈ సింపోజియం ఒక వేదికగా ఉపయోగపడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈరోజు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై గుజరాత్ టైటన్స్ విజయం సాధించింది. ఈరోజు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జయింట్స్ తలపడతాయి. విశేషాలు మరొకసారి. 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో గత నెల జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. అసోం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్, తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉన్నాయి. 5 రాష్ట్రాల్లో 7 శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఈరోజు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం 7:30 ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జయింట్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ సరికొత్త షోకి శ్రోతలందరికీ స్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. ఏంటి ఈట్ ఫిట్ చెప్తాను కదా, కోటి విద్యలు కూటి కొరకే అన్నది తెలిసిన విషయమే. మరి తినే ఆ భోజనమే మనందరికీ తగ్గట్టుగా, మనందరం ఫిట్గా ఉండడానికి మలుచుకుంటేనో? మనలో ఎందరో ప్రతి సంవత్సరం జనవరి 1న బరువు తగ్గాలి అన్న రెజల్యూషన్ పెట్టేసుకుంటాం. అవునా, అందులో నేను కూడా ఒకదాన్నే. కానీ ఒక్కసారి ఆలోచించండి, బరువు పెరగకుండా కూడా చూసుకోవాలి కదా. పెరగకుండా ఫిట్గా ఉండడమే ఆరోగ్య సూత్రం. అందులోనూ ఎండాకాలం, ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో భోజనంతో పాటు ద్రవ పదార్థాలు, అలాగే మంచినీళ్లు కూడా తరచుగా తీసుకోవాలి. మీరందరూ డీహైడ్రేట్ ముప్పును ఎదుర్కోవాలి ఇలా లిక్విడ్స్ తీసుకుంటూ. మీ ఫిట్నెస్ టిప్స్ కూడా మాతో పంచుకోండి. మా ఫోన్ నంబర్ తెలుసు కదా, 0402324085204023240852. 0402324085202.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మరి శ్రోతల్ని అడగగానే చాలా మంది మిత్రులు సందేశాలు పంపిస్తున్నారు. నిజామాబాద్ నుంచి చంద్రశేఖర్ శర్మ గారు ఏం పెట్టారో తెలుసా? పరిమిత ఆహారం సంపూర్ణ ఆరోగ్యానికి సమాహారం అని చెప్పి. నిజంగా నిజం కదా, పరిమితంగా తింటే కనుక ఎటువంటి ఇబ్బందులు కలగవు. మరి సామాజిక మాధ్యమాల గురించి మనం మాట్లాడుకుంటే దాని నిండా ఫిట్నెస్ మీ గోల్ అయితే మా దగ్గర చేరండి, రండి, ఫలానా ఫుడ్ తినండి అని ఎన్నో సూత్రాలు వల్లించే ఫిట్నెస్ గురువులతో నిండిపోయి ఉంది. ఏం చేయాలో తెలియని అయోమయంలో మనందరం. మరి నాకు తెలిసిన కొన్ని ఫిట్నెస్ టిప్స్ ఆహారంలో ఎలా చేర్చుకోవాలో చెప్పేనా? ఇందాక చంద్రశేఖర్ గారు పంపించినట్టే మితమే హితం, ఇది మన ప్రథమ సూత్రం కావాలి. నేను గత 2 నెలల నుంచి ఖచ్చితంగా పాటిస్తున్న నియమం ఇది. లడ్డూలు తినకండి, లడ్డూ తినండి. అంటే మనందరికీ ఎంతో ఇష్టమైన భోజన పదార్థాలు, స్వీట్స్, అలాగే ఎన్నో ఉంటాయి. అన్నిటినీ మనము కొంచెం కొంచెంగా రుచి చూద్దాం. ఆవకాయ అన్నం తినని, ఇష్టపడని తెలుగువారుంటారు. 2 చెంచాలు కలుపుకొని తిందాం, రుచి చూసినట్టే ఆస్వాదించినట్టే. మరి మీరేమనుకుంటున్నారు? ఇలాంటివి కూడా టిప్స్ మీ దగ్గర కూడా ఉంటే నాతో షేర్ చేసుకోండి 0402324085 2కి.

ఎస్, మరి ఈట్ ఫిట్ కార్యక్రమం ఇలా మొదలు పెట్టగానే మన శ్రోతలందరూ చక్కగా స్పందించేస్తున్నారు. నవ్విపేట నుంచి మనీషా ఏం పంపించారంటే, ప్రతిరోజు కనీసం ఒక 30 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ అయినా యోగా అయినా వాకింగ్ అయినా ఏదో ఒకటి చేయాలి. హెల్త్ బాగుంటే అదే మనందరికీ చాలా వేల కోట్ల ఆస్తి అని నిజాన్ని పంపించేశారు మనీషా గారు. మనం అనుకుంటాం కానీ మనం చేజారిపోయిన కాలాన్ని ఎలా అయితే తిరిగి తీసుకురాలేమో ఆరోగ్యాన్ని కూడా తెచ్చుకోలేం కదా. మరి దక్షిణ భారతదేశంలో అన్నం అంటే రైసే స్టేపుల్ ఫుడ్. కానీ ఈ మధ్యకాలంలో ఉరుకులు పరుగుల ఉద్యోగాలు కుర్చీలకే అంకితమైపోతున్నాం. శారీరక శ్రమ ఎక్కువ పడటం లేదు. సో అన్నం బదులుగా చిరుధాన్యాలను ప్రయత్నించండి. తక్షణ శక్తి పోషకాలు అందడమే కాదు, బరువు పెరగకుండా నియంత్రణలో కూడా ఉంచుతుంది. అలాగే మన శ్రోతలు పంపిస్తున్న స్పందన కూడా చదువుతూనే ఉంటాను. ఇంకా ఏమన్నా ఆలోచనలు మీకుంటే మాతో షేర్ చేసుకోండి. 0402324 ఇది మా వాట్సాప్ నంబర్. 0402324

ఈట్ ఫిట్ సరికొత్త కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం ఫిట్నెస్ గోల్స్ ఎలా మనం రీచ్ అవ్వాలి, ఏం చెయ్యాలి, భోజనంలో ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి అని. మరి చిరుధాన్యాల గురించి మాట్లాడుకుంటే సామలు, కొర్రలు, ఊదలు, అరికెలు ఇలా రకరకాలున్నాయి. ఫిట్నెస్ కోసం మనందరం లక్షలు ఖర్చు పెట్టే అవసరం లేదు. ఇంట్లో ముందుగా భోజనంలో చిన్న చిన్న మార్పులతో మొదలు పెడదాం. మధ్యాహ్నం కనుక ఈ మిల్లెట్స్ చిరుధాన్యాలతో పులావ్, కిచడీ, ఉప్మా లేదా రోగక్ అని మనం వండేసుకుని దాంట్లోనే పప్పు, కూర, అన్నంలాగా కలుపుకొని తినే ప్రయత్నం మొదలుపెట్టండి. ముందు రోజు నానపెట్టాలి, అబ్బా ఎక్స్ట్రా వర్క్ అని చెప్పి అనుకోకండి. ముందు రోజు నానపెట్టడం వల్ల చిరుధాన్యాలు పొరలుగా విడి చక్కటి పోషకాలు అందించి అరిగిపోతాయి కూడా. కాస్త శ్రమ తీసుకుంటే ఫిట్నెస్ మనందరి సొంతమే.

ఫిట్ కార్యక్రమంలో మరి మన శ్రోతలందరూ కూడా పాల్గొంటున్నారు. గీతానగర్ నుంచి చూడవరపు నాగేశ్వరరావు గారు ఒక మంచి సూచన పంపించారు. ఆయనకి ఏ కాలమైనా సరే నాకు అన్ని కాలాలు ఇష్టమే, కానీ సమయానికి మాత్రం నేను భోజనం చేస్తాను, అది కూడా మితంగా తీసుకుంటాను అని. ఎంత మంచి సూచన చూడండి. మనం అందరము ఏం చేస్తూ ఉంటాము, పనులలో బిజీగా ఉన్నాం. కాస్త ఈ ప్రాజెక్ట్, ఈ కొంచెం పని, లేదా మేము కూడా నిజానికి మీ అందరితో మాట్లాడుతూ బ్రేక్ దొరకదు. కానీ సమయానికి కనుక మనం భోజనం చేస్తే, అది మితంగా తీసుకుంటే త్వరగా అరిగిపోతుంది, అలాగే ఒక టైం టేబుల్ ప్రకారం మన జీవక్రియ కూడా పనిచేస్తుంది. మరి తినే పదార్థాల మీద మనం దృష్టి పెట్టినట్టయితే, పెద్ద వయసు, అమ్మా నాన్నలు చాలా ఏజ్ అయిపోయింది, వీళ్ళందరికీ ఏం పెట్టాలి? ఎండాకాలం కాబట్టి ఫైబర్, పీచు పదార్థాలు ఉన్న కూరలు, ఆకుకూరలు, అలాగే సొరకాయ, బీరకాయ వంటివి తేలికగా జీర్ణమవుతాయి కాబట్టి అవి పెట్టచ్చు. ఇక పళ్ళు, పుచ్చకాయ, జామకాయ, మస్క్ మిలన్ ఇలాంటివి కట్ చేసి పెట్టండి. మీరు కూడా తినండి. వాటర్ కంటెంట్ అంటే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు పెరగము, కడుపు నిండినట్టు కూడా ఉంటుంది. అండ్ మరొకసారి మీ అందరికీ చెప్తున్నాను, ఎండాకాలం కాబట్టి తరచుగా నీళ్లు తాగుతూ ఉండండి. మీరు మాత్రమే కాదు, మన ఇంటి ముందర వాలే పక్షుల కోసం ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టడం మర్చిపోకండి.

శ్రోతలు చాలా మంది తమ స్పందన పంపిస్తున్నారు. ఈట్ ఫిట్ కార్యక్రమం మాకు చాలా నచ్చుతోంది, ఎందుకంటే మా అభిప్రాయాలు కూడా తెలుపుకోగలము అని చెప్పి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. భీమ్గల్ నుంచి రవి గారు ఏం పంపించారంటే, రాగి జావా మల్టీగ్రెయిన్ పౌడర్, ఇది ప్రతిరోజు మీ జీవన శైలిలో ఒక భాగంగా ఇవి తాగండి, ఆరోగ్యానికి మంచిది అని చెప్పి. అలాగే పెండ్యాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఏనుగల నుంచి ఏం రాశారంటే, ఉదయం సూర్యోదయానికి ముందే లేచి పరగడుపున వాటర్ తాగి వాకింగ్ చేస్తే చాలా మంచిది. దాని తర్వాత చిరుధాన్యాలు మొలకలు వచ్చిన తిని కొన్ని పాలు తాగాలి. మధ్యాహ్నం లంచ్ చేసి సాయంత్రం 7 గంటల వరకు పళ్ళు తిని 9 గంటలకు నిద్రపోవాలి. అలా అయితే ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్పి పంపించారు. మంచి సూచనలు, ఎందుకంటే సమయానికి తినడమే కాదు, సాయంత్రం పూట అంటే నైట్ భోజనం ఏదైతే ఉందో డాక్టర్స్ కూడా ఈ మధ్య చెప్తున్నారు, 7 గంటల వరకు తినేస్తే దాని తర్వాత మనం మేల్కొన్న సమయంలోనే మనం తిన్న భోజనం కూడా అరిగిపోతుంది అని. మరి ఇక పెరిగే పిల్లలకి ఏం పెట్టాలి అనంటే, ఈ మనం తినే భోజనంతో పాటు డ్రై ఫ్రూట్స్, బాదం అలాంటివి నానపెట్టి ఇవ్వండి. అలాగే వాల్నట్స్ తింటే ఏ వయసు వారికైనా హృద్రోగ సమస్యలు రాకుండా నియంత్రించే గుణం ఆ వాల్నట్స్కి ఉంటుంది కాబట్టి అవి కూడా మీ భోజనంలో, అంటే మీరు తినే భోజనం టైంలో ఇలాంటివి ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా చేర్చుకోండి. అంజీరా పళ్ళు, పోషకాలు ఎన్నో, ఏవి తిన్నా మితంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. వివిధ భారతి వింటూ అలా 4 అడుగులు వేసేయండి, వాకింగ్ అయిపోతుంది, తిన్న క్యాలరీస్ కూడా బర్న్ అయిపోతాయి. ఇంటి భోజనమే ఉత్తమం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఫిట్గా ఉండండి అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:10 వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పశ్చిమ బంగా, అసోంలలో బీజేపీ హవా, తమిళనాడులో సినీ హీరో విజయ్కి చెందిన టీవీకే ఆధిక్యంలో దూసుకెళ్తున్నాయి. కాగా కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ముందంజలో ఉంది. ఉత్తరాది దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమిళనాడు సీఎం స్టాలిన్కు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎదురుదెబ్బలాంటివని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పశ్చిమ బంగా, అసోం, పుదుచ్చేరిల్లో బీజేపీ పైచేయి సాధించడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనమని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం భేటీ కానుంది. తుమ్మిడహట్టి బ్యారేజీ, ఉద్యోగులు, పింఛనర్ల సమస్యలతో సహా పలు అంశాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే వరుసగా తమపై కేసులు నమోదు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. పశ్చిమ బంగాల్లో మొత్తం 277 స్థానాలకు గాను బీజేపీ 180 చోట్ల భారీ ఆధిక్యంతో దూసుకుపోతుండగా అధికార తృణమూల కాంగ్రెస్ కేవలం 92 స్థానాలకే పరిమితమైంది. అస్సాంలోనూ బీజేపీ తన పట్టును నిలబెట్టుకుంటూ 80 స్థానాల్లో ముందంజలో ఉండగా కాంగ్రెస్ 24 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ 109 స్థానాల్లో లీడ్ సాధించి తొలి ఎన్నికల

0: లోనే సంచలనం సృష్టిస్తోంది. ఇక్కడ ఏఐఏడిఎంకే 64 సీట్లతో 2వ స్థానంలో ఉండగా అధికార డిఎంకే 40 స్థానాలతో 3వ స్థానానికి పడిపోయింది. కేరళంలో కాంగ్రెస్ 56 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తూ అధికారం వైపు అడుగులు వేస్తుండగా అధికార సిపిఎం 30 స్థానాల్లో ముందంజలో ఉంది. పుదుచ్చేరిలో అధికార ఏఐఎన్ఆర్సీ 10 చోట్ల, బీజేపీ డిఎంకేలు చెరో 4 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం పలు రాష్ట్రాల్లో అధికార పక్షాలకు గట్టి ఎదురుగాలి వీస్తున్నట్టు విశ్లేషకులు తెలుపుతున్నారు. ఉత్తరాది దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఈ ఎన్నికల ఫలితాలు ఎదురుదెబ్బలాంటివని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్లు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్లో పీఎంజే జ్యువెలరీ దుకాణంలో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాల్సింది పోయి ఈ ఘటనను రాజకీయ కోణంలో చూస్తున్నారని విమర్శించారు. దుకాణంలో యాజమాన్యంతో మాట్లాడానని, బాధితులకు అండగా నిలవాలని కోరానని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం త్యాగం చేసిన శ్యామప్రసాద్ ముఖర్జీ కలలు సాకారం చేసే విధంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేయడం సంతోషదాయకమని, 2011లో జీరోతో ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో డబుల్ ఇంజన్ సర్కార్కు దారితీయడం హర్షణీయమని సీఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిల్లో పార్టీ పైచేయి సాధించడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైన ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. రానున్న కాలంలో పశ్చిమ బెంగాల్ అభివృద్ది పథంలో నడుస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదని అన్నారు. మే 10వ తేదీన జరగనున్న ప్రధానమంత్రి పర్యటనతో తెలంగాణలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ మైదానంలో ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనున్న బహిరంగ సభకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. పార్టీ రాష్ట అధ్యకులు రామచందర్రావు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యకులు లక్ష్మణ్, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామచందర్రావు, మే 10న జరగబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
1: 10వ తారీఖు నాడు నరేంద్ర మోదీ గారి యొక్క బహిరంగ సభ జరగబోతుంది కాబట్టి ఆ బహిరంగ సభ స్థలం ఇదే కాబట్టి ఇక్కడ భూమి పూజ జరగడం జరిగింది. దాదాపు ఈ భూమి పూజలో పెద్దలందరూ వచ్చారు. వారు హస్తాలతో పూజలు కూడా ఇక్కడ జరిగినాయి.
0: ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాల్లో అస్సాంలో, బెంగాల్లో బీజేపీ దూసుకుపోతోందని, కేరళ, తమిళనాడుల్లో కూడా మెజారిటీ సీట్లు వచ్చాయని అన్నారు.
2: జనతా పార్టీ పరిపాలన మీద ప్రజానీకానికి ఎంత విశ్వాసం ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. 2 సీట్లు గెలుచుకున్న బెంగాల్లో ఇవాళ 15 సంవత్సరాల తర్వాత అబ్సల్యూట్ మెజారిటీతో బెంగాల్లో అధికారం చేపట్టుకోవడం జరిగింది. ప్రజలు మెచ్చి, ప్రజలు నచ్చి, ప్రజలు ఇష్టపూర్వకంగా తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి ఇవాళ బెంగాల్ ప్రజల ఆత్మగౌరవ భావటాలు నిలిపే బాధ్యత మా పార్టీ మీద ఉన్నట్టుగా రేపు పరిపాలన కొనసాగుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖమ్మం జిల్లాలో నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షానికి రైతుల పంటలు నీట తడిశాయి. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మొక్కజొన్న, ధాన్యం తడిసింది. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, కొణిజర్ల తదితర మండలాల్లో అకాల వర్షం కురిసింది. మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల వద్ద సొసైటీల ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న మొక్కజొన్న, ధాన్యం పూర్తి స్థాయిలో నీట మునిగింది. అలాగే కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, ధాన్యం కూడా తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాగా తడిసిన మొక్కజొన్న, ధాన్యానికి నష్టపరిహారం చెల్లించాలంటూ తెల్దారుపల్లిలో రైతులు ధర్నా జరిపారు. అధికారులు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశమవుతుంది. ఈ భేటీలో ప్రధానంగా తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణం,

0: ఎల్లంపల్లికి నీటి తరలింపుకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు, పింఛనర్ల పెండింగ్ బిల్లులను 100 రోజుల్లో క్లియర్ చేసేందుకు అవసరమైన కార్యాచరణతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కొత్త ఆసరా పింఛన్ల మంజూరుపై కూడా మంత్రిమండలి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. వీటితో పాటు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ కార్యక్రమాలు, ఇందిరమ్మ బీమా పథకం అమలుపై చర్చిస్తారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగే వీలుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సంగారెడ్డి జైల్లో ఉన్న తమ పార్టీ నేత మన్నే కృషాంక్ను పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలతో యువ నాయకుడైన కృషాంక్పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే వరుసగా కేసులు నమోదు చేస్తున్నారని, స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసుల్లో కూడా 12 రోజులుగా జైల్లో ఉంచడం దుర్మార్గమని ఆరోపించారు. రాష్ట్రంలో నేరాలను అరికట్టడం మానేసి పోలీసులు ముఖ్యమంత్రి ప్రైవేట్ ఆర్మీలా మారి సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడం విషయంలో బిజీగా ఉన్నారని కేటీఆర్ మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం సమీపంలోని గుడిపేటలో దేశంలోనే తొలి అంతర్జాతీయ ఆక్వా పార్క్ ఏర్పాటు కానున్నట్టు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వెల్లడించారు.
1: ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ గుడిపేటకు ఇవ్వడం జరిగింది. 85.1 ఎకరాల 10 గుంటలు. దాంట్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటేమో కొర్రముట్లు అంటారు, వాటి గురించి ఆ ప్రాజెక్ట్ అయితే దేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్ట్. దీంతో దాదాపు 100 మంది మత్స్యకారులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇచ్చిన ముఖ్యమంత్రి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కేబినెట్ సహచరులు, అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
0: ఆసిఫాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని 15 మండలాల్లో కూడా 42 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అత్యవసరమైతేనే 11 గంటల నుంచి 3 గంటల వరకు బయటకు వెళ్లాలని, లేదంటే ఇంటికే పరిమితం కావాలని హెచ్చరించారు.
2: ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ అందరికీ కూడా మేము, అంటే మా తరపు నుంచి కూడా మేము అడ్వైజ్ చేస్తున్నాం ఏంటంటే, ఎర్లీగా వచ్చేసి 10 గంటల లోపల కంప్లీట్ చేసేసుకొని వాళ్ళు వెళ్ళిపోయేటట్టు, ఎందుకంటే డిలే అయితే మళ్ళీ వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుందని. సో ప్రతి పని ప్రదేశంలో షేడ్ నెట్స్ కానీ, వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ లేదా వాటర్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:20. మీరు వింటున్నారు షో టైమ్. మీ రేడియో సఖి అనుపమాతో. మరి షో టైమ్ అంటేనే ఉత్సాహం, ఆనందం. ఎందుకు అంటే లిజనర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి. సో మీ అందరి కోసం ఈ షో టైమ్ మేము డిజైన్ చేశాము. షో టైమ్ అంటే ఏంటి? ఇప్పుడే కనుక వివిధ భారతి ఆన్ చేసుకుంటే ఇది ఒక క్విజ్ ప్రోగ్రామ్. మీరు ఇందులో పాల్గొనాలంటే చేయాల్సిందల్లా మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు పంపించడమే. 0402342 0802324 ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? పోకిరి ఈ సినిమా గుర్తుంది కదా. పోకిరి సినిమాలో మహేష్ బాబు ఒక అండర్ కవర్ కాప్గా మనందరికీ కనిపించేశారు. మరి ఇలా అంటే అండర్ కవర్ కాప్ అంటే ఏంటి అని చెప్పి మళ్ళీ ప్రశ్నించకండి. అంటే ఆయన పోలీస్ అన్న సంగతి చివరి వరకు తెలియదు కదా. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఇలాంటి ఒక పాత్రనే పోషించారు. అది ఏ సినిమా? పోకిరిలో మహేష్ బాబు అండర్ కవర్ కాప్గా కనిపించారు కదా. నాగేశ్వరరావు గారు ఇలాంటి ఒక పాత్రనే తన సినిమాలో కూడా పోషించారు. ఆ సినిమా పేరేంటో నాకు సందేశం పంపించేయండి 0402324 0852.

0: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి తొలి ప్రశ్న నేను అడిగాను, పోకిరిలో మహేష్ బాబు అండర్ కవర్ కాప్గా కనిపిస్తారు కదా, మరి అలాంటి పాత్రలో నాగేశ్వరరావు గారు ఒక సినిమాలో కనిపించారు, ఆ సినిమా పేరేంటో తెలుసా? జమీందార్. ఇది సరైన జవాబు. ఎవరెవరు పంపించారంటే, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, చింతల్ హైదరాబాద్ నుంచి సుశీల్ స్రవంతి, సికింద్రాబాద్ నుంచి రమణి సుబ్బారావు, అలాగే ఖమ్మం నుంచి కృష్ణకుమారి, సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ నుంచి, తోట సంతోష్ పోతంగల్ నుంచి, బొమ్మిదిని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి సరైన జవాబులు పంపించేశారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

8 o'clock లో సమయమైతే 1:31 షో టైం వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. షో టైంలో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే కార్లో కూర్చున్నాం, వివిధ భారతి పెట్టుకున్నాం, మాకేదో చాలా బాగా అనిపిస్తుంది, అందరి పేర్లు వినిపిస్తున్నాయంటారా? 0402324 0402 ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగిన ప్రశ్నలకి జవాబులు ఈ నంబర్కి పంపించేయడమే. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధంగా ఉన్నారు కదా? ఎవరైనా గట్టిగా మాట్లాడితే మెల్లిగా మాట్లాడు అని చెప్పి అంటాం కదా, మరి అలాంటిది ఒక పక్షి ప్రపంచంలోనే అధిక ధ్వనితో పలకరిస్తుంది. లౌడెస్ట్ బర్డ్ కాల్ ఇన్ ద వరల్డ్. ఏ పక్షి? ఆ పక్షి పేరు తెలిస్తే జవాబు మాకు పంపించేయండి. ప్రపంచంలోనే అత్యధికంగా గట్టిగా కూసే ఒక పక్షి పేరు నేను అడుగుతున్నాను. 0402324 0852 ఇది మా వాట్సాప్ నంబర్.

షో టైంలో ప్రశ్నలు మీరు అడిగేస్తున్నారు, మేము పంపించేస్తున్నాం, మా పేర్లు చదవట్లేదు వగేరా వగేరాలు అన్నీ నడుస్తూనే ఉన్నాయి. కానీ మరి ఇందాక షో టైంలో నేను ఏం అడిగానంటే, ప్రపంచంలోనే అత్యధిక ధ్వని చేసే పక్షి ఏది, లౌడెస్ట్ బర్డ్ కాల్ ఇన్ ద వరల్డ్. రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? వైట్ బెల్ బర్డ్. ఇది 125 డెసిబల్స్తో అరుస్తుందన్నమాట. ఇది ఒక రాక్ షోకి సమానం, అంత గట్టిగా అరుస్తుంది. ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారంటే, గజ్వేల్ నుంచి అనితానందిపేట నుంచి రాకేష్ ఫరీద్, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, మియాపూర్ నుంచి భాను, యాప్రాల్ నుంచి మహాలక్ష్మి, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, నర్సంపేట నుంచి బాలకృష్ణ, భూదన్, పూజంపల్లి నుంచి అనిత, హైదరాబాద్ నుంచి హర్షిణి, నిజామాబాద్ నుంచి మురహరి, యశోద, అనసూయ, నిరెడ్బెట్ నుంచి సురేష్, బెంగళూరు నుంచి గణేష్, సుజాత, నెమ్మాని నుంచి వెంకటేశం, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

స్టూడియో క్లాక్ లో సమయం అయితే 1:41 షో టైం వింటున్నారు. షో టైం లో ఎలా పాల్గొనాలి? 0402320852 0423243852 ఇది మా వాట్సాప్ నంబర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ సిద్ధంగా ఉన్నారు కదా? తెలుగు సినిమా బాబు గుర్తొచ్చిందా? ఇందులో మెరిసిన హిందీ తార ఎవరు? తెలుగు సినిమా బాబులో మెరిసిన హిందీ తార పేరేంటి? జవాబు తెలిస్తే 0402320852 వాట్సాప్ చేసేయండి.

షో టైంలో ఇందాక నేను అడిగాను, తెలుగు సినిమా బాబులో మెరిసిన హిందీ తార ఎవరు అని. జవాబేంటో తెలుసా? అరుణ ఇరానీ. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించేశారంటే, హైదరాబాద్ నుంచి రమాదేవి, చందనగర్ నుంచి విజయ్ కుమార్, జేఎన్టీ నుంచి ఆనంద్, న్యావనంద్ నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నరసయ్య, నిజామాబాద్ నుంచి నారాయణ, మేడిపల్లి నుంచి శ్రీతేజ, పొదుటూరు నుంచి దస్తగిరి, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, పెడన నుంచి అప్పలరాజు, మోరిపల్లం నుంచి శ్రీనివాసరావు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఇంకొక ప్రశ్నకి జవాబు చెప్పాలనుందా? ఉంది అనంటే అడిగేస్తాను ఒక పాట వినిపించాక.

2 o'clock లో సమయం 1 గంట దాటి 51 నిమిషాలు. షో టైం వింటున్నారు. మరి షో టైం లో పాల్గొనాలంటే తెలిసిందేగా, మరోసారి గుర్తు చేస్తాను, 0402320852024028 ఇది మా వాట్సాప్ నంబర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి సినిమా మనందరికి చాలా నచ్చేసింది కదా, ఇందులో హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పింది ఎవరు? గోదావరి సినిమాలో హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబు తెలిస్తే 0402324085252 ఈ నంబర్కి పంపించేయండి.

ఇందాక నేను అడిగాను గోదావరి సినిమాలో హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పింది ఎవరు అనంటే అందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. జవాబు చెప్పిన వారు మరెవరో కాదు, నేపథ్య గాయని సునీత. రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారంటే, యాప్రాల్ నుంచి శివాని ఉమేష్, వేణుగోపాల్ ప్రాంతం పేరు రాయలేదు, కడప నుంచి రేణుకా గోపరాజు, కౌకూరు నుంచి సూర్యశ్రీ, భూదన్ పోచంపల్లి నుంచి మార్కండేయ, ఖైరతాబాద్ నుంచి రాణి, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, చిత్రియాల నుంచి వెంకటాచారి, హైదరాబాద్ కోటి నుంచి విజయకుమార్, కొడుమూరు నుంచి జయరాం, చౌటుపల్లి నుంచి రాముడు, సురారం నుంచి బ్రూస్లీ, కామారెడ్డి నుంచి మొహమ్మద్ ఇనాయతుల్లా, వీరందరూ సరైన జవాబులు పంపించారు. మరి ఈ రోజు షో టైంలో పాల్గొనందుకు అందరికీ అనేక అనేక ధన్యవాదాలంటుంది ఆకాశవాణి వివిధ భారతి.

ఇందాక పరిచయ వాక్యాలుగా మీకు అందరికీ చెప్పాను కదా, 200,000 మంది చంటి పిల్లల్ని మన జీవితకాలంలో అసలు చూస్తామా అని చెప్పి. మరి ఈరోజు నేను మాట్లాడబోయే వ్యక్తి అలాంటి వారే. 60 ఏళ్లకు పైబడిన అనుభవం, తల నిరిసిన మనసు మురుస్తూనే ఉంది, ముదిమిలో కూడా ముచ్చటగొలిపే చిన్నారులను స్వయంగా తన పర్యవేక్షణలో డెలివరీస్ చేసి లక్షల మందికి ఆశాకిరణంలా ఉన్న హైదరాబాద్కు చెందిన డాక్టర్ సూరి శ్రీమతి గారి గురించి ఈరోజు చెప్పేనా. వీరొక గైనకాలజిస్ట్, స్త్రీ వైద్య నిపుణురాలు, అంతేకాదు ప్రత్యేకించి మెటర్నిటీ కేర్ అంటే ప్రసూతి వైద్యంలో అనుభవజ్ఞురాలు, స్పెషలిస్ట్. సరే, సందుకు ఒక డాక్టర్ ఉన్నారు, ఏంటి వీరి గురించి శక్తిశీలిలో చెప్పేంత విశేషం అనంటారా? మరో పాట వినండి, చెప్తాను కదా.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863 ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈరోజు శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం గైనకాలజిస్ట్ డాక్టర్ సూరి శ్రీమతి గారి గురించి. 92 సంవత్సరాల వయసు, 60 సంవత్సరాలకు పైగా వైద్యరంగం, మరీ ముఖ్యంగా ప్రసూతి వైద్యంలో నిపుణురాలు. 2 లక్షలకు పైగా డెలివరీస్ చేసి దేశం గర్వించదగ్గ డాక్టర్స్లో ఒకరు. అన్నిటికంటే గొప్ప విశేషం ఇంకోటి, ఏంటో తెలుసా? వీరింకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. ఏంటి, 92 సంవత్సరాల డాక్టర్ హైదరాబాద్లో ఉన్నారా, ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారా అంటే నా జవాబు ఎస్, అవుననే చెప్తాను.

చాలా ఆసక్తిగా అనిపిస్తుంది కదా, డాక్టర్ శ్రూరి శ్రీమతి గారి గురించి వింటుంటే ఇంకా తెలుసుకోవాలనుంది అని చెప్పి చాలామంది శ్రోతలు కూడా మెసేజెస్ పెట్టేస్తున్నారు. మరి వీరు 1933లో పుట్టారు, అంటే 1933. అప్పట్లో మహిళల చదువు అచ్చెరు వందే మాటే, కానీ సామాజిక కట్టుబాట్లను ఎదిరించి చాలా కష్టపడి డాక్టర్ అయ్యారు సూరి శ్రీమతి గారు. తర్వాత గైనకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశారు. డాక్టర్ డిగ్రీయే కష్టం అనుకుంటే క్లాస్లో ఆమె ఒక్కరే మహిళా విద్యార్థిని. ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అయితే మరీ ఘోరంగా చూసేవారట. ఏంటి ఒక మహిళ వచ్చి మాతో పాటు చదువుకుంటుందా అని చెప్పి తోటి విద్యార్థులు ఎద్దేవా చేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ సూరి శ్రీమతి దృష్టి ఇలాంటి విషయాల మీద లేని లేదు, ఉండేదే కాదట, చదవాలి, దేశంలోని ప్రసూతి అవసరాలు తీర్చాలి అని చెప్పి అనుకున్నారు. అంతేకాదు వైద్య రంగంలో దేశం ముందు ఉంటేనే అభివృద్ధి వైపు పయనిస్తుందని ఖచ్చితంగా నమ్మిన వ్యక్తి డాక్టర్ సూరి శ్రీమతి గారు.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం డాక్టర్ సూరి శ్రీమతి గారి గురించి. వీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాక ఒకసారి ఒక చేదు అనుభవం ఎదురైందట. ఏంటో తెలుసా? ఒక గర్భవతి ఎడ్లబండి మీద 12 కిలోమీటర్లు ప్రయాణించి ప్రసవం కోసం వీరి దగ్గరకు వచ్చింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. తల్లి బిడ్డలు ఇద్దరినీ రక్షించలేకపోయారు డాక్టర్ సూరి శ్రీమతి. దానికి కారణం ఆ మహిళ అప్పటి వరకు ఎప్పుడు డాక్టర్తో ఎటువంటి పరీక్షలు చేయించుకోలేదు, ఏ వైద్య సలహాలు అందుకోలేదు. స్త్రీ తల్లి కావడం ఎంత సహజమో ప్రసవం కూడా అంతే సాధారణం అని నమ్మే రోజులవి. సమయానికి వస్తే బ్రతికించగలిగేదాన్ని అని చాలా రోజులు బాధపడ్డ సూరి శ్రీమతి గారు ఆ రోజే తనకు తానే ఒక ప్రామిస్ చేసుకున్నారు. మరింత విస్తృతంగా సేవలు అందించాలి, నేను డాక్టర్గా వీలైనంతమంది పిల్లల్ని ఈ ప్రపంచంలోకి సురక్షితంగా తీసుకురావాలి అని చెప్పి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్.

0: マヌケなレンジェル。
1: మీరు వింటున్నారు శక్తిశీలి. ఈ రోజు శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం 92 సంవత్సరాల డాక్టర్ సూరి శ్రీమతి గారి గురించి. వీరు హైదరాబాద్ లో ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు కూడా. ఉస్మానియా మెడికల్ కాలేజ్ గాంధీ నిలోఫర్ హాస్పిటల్స్ లో 35 సంవత్సరాలు సేవలందించి ఉద్యోగ విరమణ 60 సంవత్సరాల వయసులో చేశారు. కానీ విరమణ ఉద్యోగానికే మాత్రమే, సేవల కాదు అని చెప్పి ఒక క్లినిక్ తెరిచారు. 50ల దశకం నుంచి నేడు 2026 వరకు, అంటే ప్రయాణం ఎంత కఠినంగా ఉందో, వైద్యరంగంలో ఎన్ని మార్పులు, అందుబాటులో ఉన్న టెక్నాలజీతో అంతే ఉల్లాసంగా గడుస్తోందని మనస్ఫూర్తిగా నవ్వేస్తారు డాక్టర్ సూరి శ్రీమతి గారు. ఇప్పుడు చైల్డ్ కేర్, నవజాత శిశువు రక్షణ కోసం అనేక సదుపాయాలు, అలాగే కాబోయే తల్లి ఆరోగ్యానికి కూడా బోలెడని ఉపాయాలు వైద్యరంగంలో ఉన్నాయి. ఇన్ని అందుబాటులో ఉన్నప్పుడు నేనెందుకు ఇంట్లో కూర్చోవాలి? వీటి సాయంతో నా అనుభవం జోడిస్తే రేపటి భారత్ ఆరోగ్యంగా ఉంటుంది అన్న సంకల్పం నాది అని చెప్పి అంటారు డాక్టర్ సూరి శ్రీమతి గారు.

డాక్టర్ సూరి శ్రీమతి గారు, ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా చిన్నారులను సురక్షితంగా కాన్పు చేసి ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. ఒకసారి ఎవరో అడిగారు ఆవిడ్ని, మీరు అలసిపోలేదా అంటే వారిచ్చిన జవాబు ఎంత బాగుందో తెలుసా? మనసు కనుక అలసిపోయిందనుకోండి, అది శరీరంపై ఉన్నా చూపిస్తుంది. కానీ నా మనసు ఇప్పటికీ అంతే ఉల్లాసంగా ఉంది, నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్పి అంటున్నారు.

రాబోయే తరాలకు 2 లక్షలకు పైగా ప్రసూతి కాన్పులు సురక్షితంగా చేసిన డాక్టర్ సూరి శ్రీమతి గారు ఒక స్ఫూర్తి జ్యోతి. ప్రతి ప్రాణం కాపాడాల్సిన బాధ్యత ఒక డాక్టర్గా నాదే అంటారావిడ. వయస్సు ఒక సంఖ్య మాత్రమే. ఒక ప్రాణాన్ని ఈ భూమి మీదకు సురక్షితంగా తీసుకువచ్చి ఆ తల్లి కుటుంబ సభ్యుల ఆనందం చూడండి, వెలకట్టలేనిది. ఆ ఆనందమే నన్ను నడిపిస్తోంది అంటున్నారు డాక్టర్ సూరి శ్రీమతి. ఈ 92 సంవత్సరాల యంగ్ డాక్టర్ గారి సేవలకు కొన్ని జనరేషన్స్ పాటు తరతరాలుగా వారి దగ్గరే వైద్యం చేయించుకున్న లక్షల మంది పేషెంట్స్ ఇచ్చిన అభినందనలు, ఆశీర్వచనాలే వారికి ఆరోగ్యకరమైన జీవితమిచ్చి మరెందరికో ఈ గొప్ప వైద్యురాలి సేవలు అందాలని కోరుకుందాం. నమస్కారం అంటుంది మీ రేడియో సఖి అనుపమ.

वो चांद मुस्काया, सितारे शर्माए, हमारा भी

चुनरी संभाल गोरी उड़ी चली जाए रे।

பெட்டாரா. பெட்டாரா மே ஆஜ் சேஹத் நாமா.

Mm-hmm.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం వింటారు. ముందుగా భరత్ అనే నేను చిత్రం కోసం యాజిన్ నిజాన్ రీటా పాడిన పాట, గీత రచన రామజుగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తర్వాత పాట వెంకీ చిత్రం కోసం పుష్పవనం అలాస్ కల్పన పడిన పాట, గీత రచన సాహితీ సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: తర్వాత పాట నా ఆటోగ్రాఫ్ చిత్రం కోసం. చంద్రబోస్ చిత్ర పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: మీ సొంతింటికల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ తో మీ సొంతింటికల ఇప్పుడు మరింత సులభం. ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.20%, సులభమైన ఈఎంఐలు ప్రతి లక్షకు కేవలం 679 రూపాయల నుంచే ప్రారంభం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను సంప్రదించండి. మీ సొంతింటికలకు బలమైన ఆర్థిక తోడ్పాటు.
1: డియర్ కామ్రేడ్, ఈ చిత్రం కోసం గౌతమ్ భరద్వాజ్ యామిని పాడిన పాట, గీత రచన రెహమాన్, సంగీతం జస్టిన్ ప్రభాకరన్.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట నీ ప్రేమకై చిత్రం కోసం రాజేష్ చిత్ర పడిన పాట, గీత రచన షణ్ముఖ శర్మ, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట చంద్రముఖి చిత్రం కోసం సుజాత యాదు బాలకృష్ణన్ పాడిన పాట. గీత రచన వెన్నెలకంటి, సంగీతం విద్యాసాగర్.

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ చిత్రం కోసం కేఎస్ చిత్ర, ఐశ్వర్య, గోపీసుందర్ పాడిన పాట, గీత రచన, సాహితీ సంగీతం గోపీసుందర్.

0: శ్రోతలు చిత్రసీమ విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తుంది.

ఉంటుంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: while Nifty rose 122 points to settle at 24,119. Broader market on the National Stock Exchange also closed in positive zone. Mid-cap 100 climbed over 0.6% and small-cap 100 jumped 0.7%. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సోంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీఏ, తమిళనాడులో టీఎంకే పార్టీ, కేరళంలో కాంగ్రెస్ కూటమి అధికారం దిశగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్న రైతు వారోత్సవాలను వికారాబాద్ జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి చెంపపెట్టు అని బీజేపీ రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుండగా తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. బెంగాల్లో 293 స్థానాలకుగాను బీజేపీ 191కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. టీఎంసీ ప్రస్తుతం 85 స్థానాలకే పరిమితమైంది. తమిళనాడులో రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. రాజకీయ అరంగేట్రం చేసిన నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంతో అతిపెద్ద పార్టీగా అవతరించబోతోంది. అధికార డీఎంకే కేవలం 50 పైచీలకు స్థానాలకే పరిమితం కాగా ఏఏడీఎంకే 44 స్థానాల్లో పోటీ ఇస్తోంది. కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకోనుంది. అస్సోంలో బీజేపీ కూటమి వరుసగా మూడవసారి అధికారాన్ని నిలబెట్టుకుంటోంది. అటు పుదుచ్చేరిలో కూడా ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారం దిశగా సాగుతోంది. మరోవైపు 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ గుజరాత్, త్రిపుర, నాగాలాండ్లలో విజయం సాధించగా కర్ణాటకలో కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకుంది. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట కేబినెట్ సమావేశం జరుగుతోంది. పలు కీలక అంశాలపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం, ఎల్లంపల్లికి నీటి తరలింపుకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లా తాండూరులో ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన రైతు వారోత్సవాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతులు పండించిన వివిధ రకాల పండ్లు, ధాన్యాలు, వాణిజ్య పంటలను స్టాళ్ల రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సేంద్రియ ఉత్పత్తుల క్రయ విక్రయాలకు తోడ్పడే టీజీ ఆర్గానిక్ యాప్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మంత్రి,
1: భారతదేశంలో అత్యధిక వరి ధాన్యాన్ని పండించినటువంటి రాష్ట్రం తెలంగాణ. దగ్గర 173 లక్షల మెట్రిక్ టన్నులు ఈనాడు పంట పండిస్తే మేమే 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం.
0: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి చెంపపెట్టు అని బీజేపీ రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు విమర్శించారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో వివిధ రంగాల నిపుణులు, మైనారిటీ నేతలు బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అస్సోంలో అవినీతి రహిత పాలన వల్లనే మూడవసారి అధికారం దక్కించుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఫలితాలతో రాష్ట వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్లోని

0: బీజేపీ కార్యాలయంలో ఈరోజు నేతలు స్వీట్లు పంచి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ అభివృద్దికి పట్టం కట్టిన ప్రజలు ఇండియా కూటమికి బుద్ది చెప్పారన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యాంటీ జవహర్ నగర్ డంప్ యార్డ్ జేఏసీ నేతలు కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యకులు తోటకూర వజ్రేష్ యాదవ్, జేఏసీ కన్వీనర్ శంకర్ నారాయణ తదితరులున్నారు. జవహర్ నగర్ డంప్ యార్డును తరలించాలని జేఏసీ నాయకులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు ఖమ్మంలో మెగా జాబ్ మేళాను నిర్వహించినట్టు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ఈరోజు కంపెనీస్ అనేది రిజిస్టర్ అయి రావడం జరిగింది. దాదాపు 80 కంపెనీలు రావడం జరిగింది. 3,200 ప్లస్ జాబ్స్ ని వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాల్లో ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఈరోజు రైతు వేదిక నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు మండల వ్యవసాయాధికారి వేణుగోపాల్ ప్రభుత్వం సూచించిన అంశాలను కూలంకషంగా వివరించారు.
2: నేల ఆరోగ్యము, ప్రకృతి వ్యవసాయము, మేలైన వరి వంగడాలు, వ్యవసాయ యాంత్రీకరణ అనే అంశాలపైన మనకు రైతులకు వివరించడం జరుగుతుంది. వారి భూసారాన్ని బట్టి ఎరువులు ఎలా వాడాలి, ఎరువులను ఆల్రెడీ ఉన్న స్థాయిని బట్టి నత్రజని, భాస్వరం, పొటాషియం ఎంత తగ్గించుకోవచ్చు, మిగతా మన మైక్రో న్యూట్రియన్స్ కూడా ఏం వాడాలి, లేకపోతే ఏం తగ్గించుకోవాలనే విషయం కూడా కూలంకషంగా వాళ్ళతో చర్చించి వాళ్ళకు హెల్ప్ చేయడం జరుగుతుంది.
0: ఆకాశవాణిలో ప్రసారమైన నాటికలు కార్యక్రమాలు తన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించాయని వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన జాయిని శ్రీహరి ఆచారి చెప్పారు. ఆకాశవాణి 90 వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: నేను గత 60 నుంచి హైదరాబాద్ మరియు ఎఫ్ఎం కేంద్రం స్టేషన్ యొక్క ప్రోగ్రాంలు కంటిన్యూగా వింటున్నాను. ఈ స్టేషన్ నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ ప్రోగ్రాంలు వింటున్నప్పుడు ప్రతి నాటకం నేను విన్నాను. ఈ కాలంలో కూడా ఈ రేడియో స్టేషన్ గా కొనసాగుతున్నందుకు చాలా సంతోషము.
0: రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలియజేసింది. అలాగే ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యటించనున్నారు. గంభీర్రావుపేటలో బయోస్ట్రాటమ్ టెక్నాలజీస్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు భూమి పూజ చేస్తారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఉప ముఖ్యమంత్రి మంత్రుల పర్యటన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పరిశీలించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, వడ్ల కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా పూడూరు చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, ముఖ్యమంత్రి స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో రేపటి నుంచి 3 పాటు నిర్వహించనున్న మెగా రైతు మేళాకు కావలసిన ఏర్పాట్లు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రైతులకు ఉపయోగపడేలా ఈ మేళాను నిర్వహించాలన్నారు. 5 వయసున్న పిల్లల ఎదుగుదల లోపిస్తే సమీప అంగన్వాడీ కేంద్రాల వారికి సమాచారం ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. అలాంటి పిల్లలను అంగన్వాడీ కేంద్రాల సమాచారంతో వైద్యులు వివిధ పరీక్షలు చేసి లోపాన్ని గుర్తిస్తారని తెలిపారు. సాగులో నేలల సంరక్షణ, ఎరువుల వినియోగం కీలకమని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఈరోజు తాడూరు గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, సహకార శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 4 రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సోంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీఏ, తమిళనాడులో టీఎంకే పార్టీ, కేరళంలో కాంగ్రెస్ కూటమి అధికారం దిశగా దూసుకెళ్తున్నాయి.

0: హైదరాబాద్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్న రైతు వారోత్సవాలను వికారాబాద్ జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 6:20 సమాచార దర్శిని, 6:30 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవంలో భాగంగా శ్రీ టి వెంకటయ్య బృందం అందించిన మిథిలి నాటకం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో వరి సాగులో అనుభవాలు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామ రైతు శ్రీ ఎన్ బయ్యన్న గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. మరియు మొక్కజొన్న సాగులో అనుభవాలు, జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామ రైతు శ్రీ సిహెచ్ భాస్కర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 మనోరంజని, శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 9:00 న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ జాతీయ కార్యక్రమం, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, ఇక 10:00 మధుర గీతాలు, అలనాటి ఆనిముత్యం లాంటి సినీ గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకి దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గేయం, 6:40 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ఆస్తమా వ్యాధి లక్షణాలు కారణాలు నివారణ, ములుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో శ్వాసకోశ వ్యాధుల విభాగపు అధిపతి డాక్టర్ పంతం సునీత గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు, 9:00 చిత్రసీమ, ఇక 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 10:30 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి, 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, ఇక 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి, 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గేయం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:20 సమాచార దర్శిని, 6:30 యువవాణి యోజనల కార్యక్రమం వింటారు, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని.
1: ముఖాన మొటిమలా సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడువుల తామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్ లోన్ ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.6%, సౌకర్యవంతమైన ఈఎంఐలు ప్రతి లక్షకు 1,192 రూపాయల నుంచే ప్రారంభం. ఎక్స్షోరూమ్ ధరపై 100% ఫైనాన్సింగ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో. మీ కలర్ కారు మీ సొంతం అవ్వాలంటే PNB కార్ లోన్ తోనే సాధ్యం. వివరాలకు www.pnb.bank.in లేదా మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
4: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
6: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
7: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
6: సందర్భం ఏదైనా,
7: శుభకార్యం మరేదైనా,
6: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
7: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
6: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
7: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.

సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవంలో భాగంగా శ్రీ టి వెంకటయ్య బృందం అందించిన మిథిలి నాటకం వింటారు.

ఫలితము చేయుమయ్య. నీకు ప్రార్థన చేసిన ఏక దూతనా వలుపటి చేతి కంఠముల వాక్కులనెప్పుడు పాయకు.

శ్రీమన్నారాయణుడైన శ్రీరామచంద్రుడు ఏం చేసి కూర్చున్నాడు సభామంటే పంపున. ఆ తర్వాత ఆంజనేయుల వారిని పిలిచి ఆంజనేయ

కుమారిక ఆంజనేయ శ్రీక్రముగ నేను ఆనవాళ్ళు పంపుతున్నాను నీతో సీతాలక్ష్మికి లంకాపురం జని ఆ సీతాలక్ష్మికి ఆనవాళ్ళు ఉంగరం అప్పగించి నీవు ఆమె వద్ద నుండి ఆనవాళ్ళు చేకొని రావలేను.

0: ఈ వెంటనే శ్రీమన్నారాయణుని దయకృపవలన ఎప్పుడైనా లంకాస్టర్ మనకు వెళుతున్నాను.
1: రావణ కుంభకర్ణాధరం ఓన్ని కన్నొకరిని చెండి వేస్తున్నాం తండ్రి. ఎంత మాత్రం ధైర్యాన్ని విడిచిపెట్టము. అమ్మవారి జాగ్రత్త తీసుకుని వస్తున్నాను. క్షణం మాత్రం నేను ఒక ఆరు గడియలకు మళ్ళీ అయోధ్య వస్తున్నాను నేను.
0: అటువంటి
1: అవును తండ్రి.
0: కుమారక

0: అయ్యా.
1: ఆయన
0: సైకిల్ మీద తడవు చేయకూడదు, తొందరగా వెళ్ళి నేను జానకి దేవిని వెతకి చూచి శీఘ్రముగా వెళ్ళి రావాలి.

0: దర్శనం మాత్రం నాకు మాత్రమే ఆగ్ఞయించేదండి. అటువంటి రావణ కుంభకర్ణాదులు హతాహతము చేసి అమ్మవారు చేకుని వస్తున్నదండి.
1: ఆంజనేయ
0: నాయన,
1: ఇదే నీకు శీఘ్రముగా చెప్పుచున్నాను. త్వరలో జానకి దేవతకు వెళ్లి సూచి శీఘ్రముగా రావలేను. వెళ్ళుము, ఆలస్యం
0: చేయకూడదు. సప్తయేడు సాగరాలు లంఘించుకోని ఎట్లా ఫోన్ ఎన్ని గడియలు? అమ్మవారిని వెతికి చూసుకోవడానికి ఎన్ని గడియలు? మళ్ళా అయోధ్య అభివృద్ధి వస్తుటానికి ఎన్ని గడియలు?
1: 3 ఆరు 18 గడియల్లో తప్పనిసరిగా జానకి దేవిని చూసటానికి 6, ఆడ తిరగడానికి 6, మళ్ళీ వచ్చడానికి 6.
0: 3 ఆరు 18 గడియలు
1: తొందరగా రావాలి.
0: 18 గడియల వారి అయోధ్య అభివృద్ధి రమ్మని విచారించుతున్నారు.
1: అవును,

0: వచ్చింది. నీకు పర్మిషన్ ఉంటే ఆనాడు అయ్యగారు క్షణం లోపల పోయి రావణ కుంభకర్ణ పదవి ఆనాడు మా తల్లి జానకి దేవి భూమాత లోకపాలను చూసి వచ్చింది.
1: చూసి వస్తారా ప్రకారంగా ఆంజనేయుడు కాబరిపట్నం ఏ ప్రకారం వెళుతున్నాడు.

అదేంటి కారణం ఆంజనేయుడు ఆ సముద్రాస్తి ముందు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ యొక్క లంకావరి పట్టణంలో ఉండబడిన జలంకిని అనే అటువంటి రాక్షసి ఎదురుచన దించి ఏమంటున్నది ఎక్కడ

0: ఏసుగా ఆరంభగా ఆంజనేయుడు లంకిని హతాహతముగా వెంచి అక్కడి నుండి ఆ యొక్క లంకాపురి పట్టణము
1: ఆశ్రాజిపోత చేరినాడు.
0: చేరి ఆ యొక్క రావణ బ్రహ్మ పడుకున్నటువంటి స్థలములకు చేరుకున్నాడు. బంగారు చరాలు పరువైన తలుపులో ముక్త కముకముగ్గు వజ్రాలు స్తంభాలు వైడూర్య కెంపులు అరికి నారుగులు తలుకుమనగా అరుదుగ దిద్దిన తాలు మేడపై హరలు పగ్గులు సతముగను పైన గృహ విచిత్రమును ఏర్పడగా అశముతూ చిత్రాలి ఆలముల నడచి మునివేళ్ల పైన నడచి దశముకులు కూర్పు చెందేటి తాము కరిగను.
1: వరీ భ్రష్ట రే భ్రష్ట
2: నారాయణ,
1: మీరంతా 66 కోట్ల రాక్షసులు ఉన్నారా?
2: స్వామి రాజరాజు మహారాజా 66 కోట్ల అటువంటి మంత్రులము అటువులందరూ యావద్యం ఉన్నామండి.

0: నేను పెట్టేది గదా
1: గదా
0: గాంధీవం
1: గాంధీవం
0: ముగ్గరాశీల వంటి 33 భానువులు ఒట్టేది రాజమీర ఉండను.
1: మహారాజ్
0: నేను మూలోక రాయకుండాను. నా తోట రణరంగ యుద్ధానికి వచ్చే
1: మాండ్ లేదు.

0: ఇప్పుడే 10 మాసములుగా వస్తుంది జానకిదేవిని నేను కాపురి మహాను
1: తీసుకున్నా.
0: అశోకవనంలో కూర్చోబెట్టాను. ఇప్పుడు జానకిదేవి వద్దకు ప్రయాణమై రథమును
1: శృంగారించుండి సిద్ధముగా తయారు చేసుకుని జానకి చెంతకు వెళ్లి చేర్చుకొని కాపురి బట్టి వెళ్దాం.
0: ఈ ప్రకారంగా రావణాబ్రహ్మ మహారాజు కవి శైలబలముతో శైల పరివారముతో బయలుదేరి శృంగారములకు వస్తున్నాడు. ఆంజనేయుడవారు శృంగారములకు ఆ భగవంతుని సర్వేశ్వరుడి దేవి వల్ల చేరుకున్నాడు. ఆ జానకిదేవిని వీక్షించాడు. వీక్షించి తల్లి జానకిదేవి నమస్కారములు తల్లి అని పలకరించాడు. ఆ జానకిదేవి
1: అసలు వాసన.

0: కదా, ఎందు నిమిత్తం వెంచేశారు?
1: నేను వెనకజ శ్రీరాముల వారి భటుని కదా తల్లి.
0: శ్రీరాముడు
1: నేను తద్దాన్ని రాస్తుంది ముంచాల ముంచున్న తల్లి.
0: అయితే
1: వారి పాదసేవకుని తల్లి
0: శ్రీరాఘవుల వారి వద్ద నుండి నేను రావణాసురుడు నన్ను చేకొని రాగా,
1: అవునవును,
0: ఆ రాఘవుల వారి వద్ద భటుడు లేరు, ఎవరూ లేరు. కాబట్టి నువ్వు నిశ్చయముగా చెప్పము, మా అత్తమామల పేరేంటి, మా తల్లిదండ్రుల పేరేంటి,
1: అవును,
0: నీ యొక్క కులగోత్రము, మా కులగోత్రము
1: చెప్పబడుతున్నావా? చెప్తున్నాను కాదు, నీకు ఈ నమ్మకం.

0: ముగ్గురు ఈ ప్రకారముగా మీ అత్తమామలు మీ అత్తల ముగ్గురు మీ మామద సరిత మహారాజు తల్లి నేను ఖచ్చితంగా శ్రీరామచంద్రుడు నమ్మినటువంటి ఒక భక్తుండను ఆది తద్ధనదాసులను నా నామక్కడ ఆంజనేయుల వారు తల్లి
1: తల్లి నాయనా నీ శ్రీరాముల వారు తద్ధనదాసుండవేనా
0: అవును ఆయన ఈ ప్రకారముగా ఆంజనేయుల వారు ఆ యొక్క శృంగారమండలంలో ఆ వృక్షంపై కూర్చున్నాడు ఆ వృక్షంపై కూర్చున్న వెంటనే తర్వాత రావణబ్రహ్మ మహారాజు గారు శృంగారమండలంలో ఏ ప్రకారం వస్తున్నాడు
1: శృంగారావణమున కోజేరే

0: கருணாலாமின்
1: ఆంజనేయ నేను వచ్చిన చాలా సంతోషకరంబు. ఆ శ్రీరాఘవుల వారు ఉంగరం పంపించారు కదా, చూచాను, చాలా సంతోషం అనిపించాలి. నా సిగల ఉండవలసిన శిరోమణి బదులువాన వారు పంపిస్తున్నారు, వెళ్ళిపోండి.

0: ఆంజనేయులవారు తల్లి ఆకి సెలవిస్తున్నారు తల్లి.
1: తల్లి నాయన కుమారిక వెళ్ళిరండి. ఆయన నీవు అక్కడి నుంచి వచ్చడానికి ఆరిగడలేదు, నన్ను వెతుకుటానికి ఆరిగడలేదు,
0: అవును
1: ఏ జాబు పోవడానికి ఆరిగడి, ఇక వెళ్ళము
0: వెళ్తున్నాను.

0: ఇంతవరకు మీరు 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవంలో భాగంగా శ్రీ టి వెంకటయ్య బృందం అందించిన మిథిలి నాటకం విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మీ సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ తో మీ సొంతింటి కల ఇప్పుడు మరింత సులభం. ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.20%, సులభమైన ఈఎంఐలు ప్రతి లక్షకు కేవలం 679 రూపాయల నుంచే ప్రారంభం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను సంప్రదించండి.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
5: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
6: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
5: సందర్భం ఏదైనా,
6: శుభకార్యం మరేదైనా,
5: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
6: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియచేయవచ్చు.
5: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
6: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
5: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం.
7: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC 2026 సంవత్సరానికి గ్రేడ్ సి మరియు గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ జాతీయ స్థాయి పరీక్ష ఆధారంగా భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో స్టెనోగ్రాఫర్ ఖాళీల భర్తీని చేపడతారు. ఇందులో భాగంగా 731 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ 2026 ఆధారంగా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి హిందీ లేదా ఇంగ్లీష్లో స్టెనోగ్రఫీ పరీక్ష ఉంటుంది. గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి నిమిషానికి 100 పదాలు, గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి నిమిషానికి 80 పదాల వేగం కలిగి ఉండాలి. ఇందుకు సంబంధించి

ఈ యొక్క లంకాపురి పట్టణంలో కలకోటి విషం తీసుకువచ్చి ఒక్కొక్క పండుకు రంగం చేసి విషం కూర్చున్నాడు రావణాసు. అటువంటి పొలవులు మనకవద్దు తల్లి. ఈ పొలవులు వంటి నా ప్రాణం పోతుంది కదమ్మా. సరే నీవు పోతూ పోతేనే ఒక రెండు పళ్ళు ఎవరికి అవుపడకుంటూ తెంపుకొని ఒళ్ళు దాచుకొని సముద్రాస్తి ముందు పోయి భోంచేసి వెళ్ళిపోను తల్లి. నమస్కారములు తల్లి.

0: కి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.nic.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ మే 16, 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ విభాగంలో 175, అకౌంట్స్ విభాగంలో 25, ఎమ్యూనిటీస్ విభాగంలో 10 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సెక్రటరీ 8 ఖాళీలను, క్వాలిటీ అజ్యూరెన్స్ విభాగంలో 30, అఫీషియల్ లాంగ్వేజ్ విభాగంలో 2 అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 250 ఖాళీలు. అభ్యర్థులు పోస్ట్ని అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీటెక్ లేదా బీఈ లేదా సిఏ లేదా సిఎంఏ లేదా ఎంఏ లేదా ఎంఎస్సి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు April 1, 2026 నాటికి 30 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bharatpetroleum.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ మే 17, 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా గల వివిధ జోన్లలో ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా జనరల్ విభాగంలో 40 గ్రేడ్ బి ఆఫీసర్ ఖాళీలను, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీలో 10 గ్రేడ్ బి ఆఫీసర్స్ ఖాళీలను, స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ విభాగంలో 10 గ్రేడ్ బి ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 60 ఖాళీలు. అభ్యర్థులు కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఫేజ్ 1, ఫేజ్ 2 రాత పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ opportunities.rbi.org.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ మే 20, 2026. మరొక ఉద్యోగ సమాచారం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SPMCIL పరిధిలోని 4 యూనిట్లలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్లో 69 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 4 యూనిట్లలో 534 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా సేఫ్టీ ఆఫీసర్, సూపర్వైజర్, ఆర్టిస్ట్, సెక్రటేరియల్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి అభ్యర్థులు ఇంజనీరింగ్ డిగ్రీ, బీఈ లేదా బీటెక్ ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత ట్రేడ్లో NCVT సర్టిఫికెట్ ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి పోస్ట్ని అనుసరించి 18 నుండి 30 సంవత్సరాల మధ్య అభ్యర్థుల వయసు ఉండాలి. అభ్యర్థులను ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ cnpnasik.spmcil.com అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ మే 19, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
2: ఏడు గంటల 5 నిమిషాలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ అమెరికాను హార్మోజ్ జలసంధిలోకి ప్రవేశించవద్దని హెచ్చరిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబైలోని వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్

తలపడతాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా దూసుకెళ్తూ ఉండగా, అసోం, పుదుచ్చేరిలో అధికార పార్టీలే మళ్లీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ పార్టీ తమిళగావెట్రీ కజగం టీవీకే తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించే దిశగా ఉంది. కేరళంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ కూటమి ఎల్డీఎఫ్ను అధిగమించి స్పష్టమైన మెజారిటీ వైపు కదులుతోంది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ గుజరాత్, త్రిపుర, నాగాలాండ్లో ఒక్కో స్థానాన్ని గెలుచుకోగా, కాంగ్రెస్ కర్ణాటకలో ఒక స్థానాన్ని గెలుపొందింది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 293 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటివరకు 11 నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 9 స్థానాలు గెలుపొందగా తృణమూల్ కాంగ్రెస్ 2 స్థానాలు గెలుపొందింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 282 స్థానాల ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 191 స్థానాల్లో ముందంజలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 85 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సిపిఐఎం 1 స్థానంలో, కాంగ్రెస్ 2 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. రాష్ట ముఖ్యమంత్రి, టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో తన బీజేపీ ప్రత్యర్థి సువేందు అధికారిపై ఆధిక్యంలో ఉన్నారు. అయితే నందిగ్రామ్ నియోజకవర్గంలో సువేందు అధికారి ముందంజలో ఉన్నారు. ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అధినేత హుమాయున్ కబీర్ నవడా రేజీనగర్ నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు. అస్సాంలో భారతీయ జనతా పార్టీ వరుసగా 3వ సారి అధికారాన్ని కొనసాగించేందుకు సిద్దంగా ఉంది. మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 74 నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 59 స్థానాలు గెలుచుకోగా, దాని మిత్రపక్షమైన అసోం గణపరిషత్ 5 స్థానాలు, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 6 స్థానాలు సాధించాయి. మరోవైపు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, తృణమూల్ కాంగ్రెస్ ఒక్కో స్థానం చొప్పున గెలుచుకున్నాయి. మిగిలిన 52 స్థానాల ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 23 స్థానాల్లో ముందంజలో ఉండగా, దాని మిత్రపక్షం ఏజీపీ 3 స్థానాల్లో, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ 19 స్థానాల్లో, ఏయుడిఎఫ్ 1 స్థానంలో, రైజోర్ దళ్ 1 స్థానంలో, ఇతరులు 1 స్థానంలో ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ జాలుక్బారి నియోజకవర్గంలో, కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియోగ్పై ఆధిక్యంలో ఉన్నారు. కేరళంలో 140 స్థానాలకు సంబంధించిన ఫలితాలు, ట్రెండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యుడిఎఫ్ అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్పై స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్ 33 స్థానాలు గెలుచుకుని 30 స్థానాల్లో ముందంజలో ఉంది. దాని మిత్రపక్షం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 8 స్థానాలు గెలుచుకుని 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార సిపిఐఎం 18 స్థానాలు గెలుచుకుని 8 స్థానాల్లో ముందంజలో ఉండగా, దాని మిత్రపక్షం సిపిఐ 5 స్థానాలు గెలుచుకుని 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కేరళ కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకుని 1 స్థానంలో ముందంజలో ఉంది. తాజా ట్రెండ్స్ ప్రకారం ముఖ్యమంత్రి పినరై విజయన్ ధర్మడం నియోజకవర్గంలో 18,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ రాష్ట అధ్యకులు రాజీవ్ చంద్రశేఖర్ నేమోమ్ నియోజకవర్గంలో 3,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి రాష్ట విద్యాశాఖ మంత్రి, సీనియర్ సిపిఎం నాయకులు శివం కుడ్డిపై ముందంజలో కొనసాగుతున్నారు. 5 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గుజరాత్, త్రిపుర, నాగాలాండ్లో ఒక్కో స్థానాన్ని గెలుచుకుంది. అలాగే మహారాష్ట్ర, కర్ణాటకలో ఒక్కో స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కర్ణాటకలో 1 నియోజకవర్గాన్ని గెలుచుకోగా, మహారాష్ట్రలో బీజేపీ మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మరో నియోజకవర్గంలో ముందంజలో ఉంది.
త్రిపురలోని ధర్మనగర్ నియోజకవర్గంలో

0: బీజేపీ అభ్యర్థి జహర్ చక్రవర్తి, సిపిఐఎంకు చెందిన అమితాభ దత్తాను 18,290 ఓట్ల తేడాతో ఓడించారు. నాగాలాండ్లోని కొరిడాంగ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డావోచియర్ ఐయించెన్, స్వతంత్ర అభ్యర్థి తొషికాబాను 3,123 ఓట్ల తేడాతో ఓడించారు. గుజరాత్లోని ఉమ్రత్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హర్షద్ భాయ్ గోవింద్ భాయ్ పరమార్ 30,743 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కర్ణాటకలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి ఉమేష్ హుల్లప్ప మేటి బాగల్కోట్ నియోజకవర్గంలో 22,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించారు. అలాగే దేవనగరే దక్షిణ నియోజకవర్గంలో కాంగ్రెస్కు చెందిన సమర్థ్ శమనూర్ మల్లికార్జున్ 5,000 పైచిలకు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్టలో సునేత్ర అజిత్ పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బరామతి నియోజకవర్గంలో 1,88,000 కంటే ఎక్కువ ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. రాహురి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అక్షయ్ శివాజీరావు కార్దీలే, ఎన్సీపీ అభ్యర్థి మోకాటే గోవింద్ ఖండూను 1,12,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడించారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. వాణిజ్య ఎల్పీజీ సరఫరా సుమారు 70% వరకు పునరుద్దరించబడిందని పేర్కొంది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఏప్రిల్ నెలలో 2.15 లక్షల టన్నులకు పైగా వాణిజ్య ఎల్పీజీ విక్రయాలు జరిగాయని తెలిపారు. ఆటో ఎల్పీజీ విక్రయాలు ఇప్పటి వరకు సుమారు 11,100 టన్నులకు చేరుకున్నాయని చెప్పారు. అలాగే ఈ నెలలో 5 కిలోల సామర్థ్యం గల 22 లక్షలకు పైగా సిలిండర్లు అమ్ముడైనట్టు సుజాత శర్మ వెల్లడించారు.
1: కమర్షియల్ ఎల్పీజీ మే 70% తక్ ఆపూర్తి కీ జా రహీ హై. అభీ తక్ లగ్భగ్ 2,15,000 టన్ కమర్షియల్ ఎల్పీజీ కీ సేల్ హుయీ హై, ఔర్ ఆటో ఎల్పీజీ కీ సేల్ అప్రిల్ సే లేకర్ అబ్ తక్ లగ్భగ్ 11,100 టన్ కీ గయీ హై. 5 కిలో కే సిలిండర్ కీ ఆపూర్తి భీ 100% ఇన్క్రీజ్ కీ జా చుకీ హై, ఔర్ ఇస్కే చల్తే అబ్ తక్ లగ్భగ్ 23,05,000 కే సిలిండర్స్ కీ సేల్ హుయీ హై.
0: అమెరికాను హార్మోజ్ జలసంధిలోకి ప్రవేశించవద్దని ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ఎటువంటి ప్రయత్నం చేసినా దానికి బలప్రయోగంతో ప్రతిస్పందిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ సైనిక వ్యవస్థలోని ఖాతమ్ అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ విడుదల చేసిన ప్రకటనలో విదేశీ సాయుధ దళాలు, ప్రత్యేకంగా అమెరికా సైన్యం ఈ కీలక సముద్ర మార్గానికి దగ్గరగా వస్తే దాడి చేస్తామని హెచ్చరించింది. హార్మోజ్ జలసంధి భద్రత తమ నియంత్రణలో ఉందని, అక్కడ నౌకల రాకపోకలు తమ సైన్యంతో సమన్వయం చేసుకోవాల్సిందేనని ఇరాన్ పేర్కొంది. అనుమతి లేకుండా ప్రయాణం చేసే నౌకలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈరోజు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ అమెరికాను హార్మోజ్ జలసంధిలోకి ప్రవేశించవద్దని హెచ్చరిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ పై తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో వరి సాగులో అనుభవాలు జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామ రైతు శ్రీ ఎన్ బయ్యన్న గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య.
1: ఈరోజు పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో మరి అనేక రకాల పంటలు సాగు చేసే ఆదర్శ రైతు నాయిని బయ్యన్న మనకు అందుబాటులో ఉన్నారు. వారిని ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి పరిచయం చేసుకొని మరి తన యొక్క అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే బయ్యన్న గారు.
2: నమస్తే సార్.
1: చెప్పండి, మీ గ్రామంలో అంటే ఈ గూడూరు గ్రామంలో మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది?
2: నాకు ఒక 30 ఎకరాలు.
1: 30 ఎకరాలు. ఈ 30 ఎకరాలలో ఏ ఏ రకాలైనటువంటి పంటలను సాగు చేయడంలో మీకు అనుభవం ఉంది?
2: వరి, పత్తి, మిర్చి వేసినది కానీ పోయినా రేట్లు లేదు, పోయినాసరి ఇప్పుడు కొంచెం ఉన్నది
1: కానీ
2: పత్తి వేసిన పీకిన మళ్ళా రూడ వెటర్ కొట్టిన మొత్తం మక్కేసిన 20 ఎకరాలు.
1: ఓకే, అంటే మీకు సాధారణంగా పత్తి, మిర్చి, వరి అలాగే మొక్కజొన్న సాగు చేయడం వల్ల మీకు అనుభవం ఉంది?
2: అవును.
1: ఇతర కూరగాయల సాగు ఏమైనా చేస్తారు?
2: లేదు, కూరగాయలు ఏం లేవు, చేయలేము మేము. మేము చేయలేము, భూమి ఎక్కువ ఉన్నది కాబట్టి చేయలేము. చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ చేయలేము.
1: అంటే ప్రధానంగా మీరు పండించే పంటలు మాత్రం ఇవే?
2: ఇవే.
1: అంటే వ్యాపారాత్మకమైనటువంటి పంట
2: ఇది.
1: ఓకే, మీరు ఎంతకాలం నుంచి ఈ వ్యవసాయాన్ని నమ్ముకొని సాగు చేస్తున్నారు?
2: నేను పుట్టిన కంచెలు ఇదే చేస్తాను. నేను వయసు వచ్చిన కంచెలు అంటే మా అమ్మ నాన్న సుతో అదే చేసిర్రు. మా గొర్రెలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కానీ అన్ని చేస్తానే ఉన్నాం.
1: అన్ని రకాలు అంటే?
2: అన్ని రకాలు చెప్తాను.
1: అంటే ఈ వ్యవసాయ అనుబంధమైనటువంటి గొర్రెలు బర్రెలు కూడా?
2: గొర్రెలు బర్రెలు, రెండు హార్వెస్టర్లు, 200 గొర్రెలు. అంటే మా ఇల్లు వరకు మొత్తం మా ఇంటి కుటుంబానికి ఒక 500 దాకా ఉంటాయి. మాకు 60-70 ఎకరాల భూమి ఇస్తున్నది. అన్ని అది చేసుడే సరిపోతుంది మాకు. ఇవాళ మిగులని మిగులని పోని అంతే. ఏం చెప్తాం
1: మొత్తానికైతే ఉన్న భూమిని పంట మార్చుతారు?
2: అమ్మా, అదేసుడు ఇదేసుడు ఏది పండుతుంది అంటే గదేసుడు గంతే. అది
1: మరి వానకాలంలో ఏ పంటలు వేసారు, ఇప్పుడు యాసంగి ఏ పంటలు వేసారు?
2: వానకాలం పత్తి పెట్టినాం, వరి పెట్టినాం, మళ్ళా యాసంగి వరి పెట్టినాం, మళ్ళా పత్తి వీగి రూటవెటర్ కొట్టి మళ్ళా వరి మక్క వేసినాం, వరి వేసినాం. ఇకంతా ఈ రెండే పంటలు ఎక్కువ.
1: ఇవే రెండు పంటలు. ఇప్పుడైతే మీకు ప్రధానంగా ఈ యాసంగిలో వరి సాగు ఉన్నది, అలాగే మొక్కజొన్న.
2: మొక్కజొన్న, వరి
1: ఇంతే, ఈ రెండే పంటలు.
2: రెండే పంటలు.
1: సరే, ఇవి పండించడంలో మరి మీకున్నటువంటి అనుభవాన్ని చెప్పండి, ఇతర రైతులకు ఆదర్శంగా ఉండేలాగా. మీరు ఏ విధంగా మరి దీంట్లో కృషి చేస్తున్నారు మొదటి నుంచి?
2: ఇక మొదటి నుంచాలంటే ఇక మనకు తెలిసినంత వరకు దాంతోనే అలానే బొరుతాం, అలానే చేస్తాం అంతే. ఇక
1: పంటలు,
2: పంటలు ఇక సరే పర్వాలేదులే, మనంతలో మనం ఇక చేస్తాను. ఏదో అందులో మిగిలిన మిగిలకున్నా గట్లనే బస్తాను, గట్లనే మన వరకు మనకు సరిపోతుంది ఆడికి. ఇక దేని మీద ఆశపడడం ఏం లేదు.
1: ఓకే, మరి ఈ వరి ఎన్ని ఎకరాలు పెట్టారు మీరు?
2: 15 ఎకరాలు. ఇష్టం
1: 15 ఎకరాలు. సరే, ఈ వరి సాగు విధానం గురించి ఇప్పుడు చెప్పండి. ఎప్పుడు నాటారు, ఇప్పుడు ఏ దశలో ఉంది?
2: ఇప్పుడు పొట్ట దశలో కొంత ఉన్నది, సన్న పొట్ట కొంత ఉన్నది.
1: అంటే మొత్తం దొడ్డు రకం పెట్టారా లేకపోతే సన్న రకం?
2: దొడ్డు రకమే.
1: దొడ్డు రకమే. అంటే ఏ రకం దాన్ని?
2: అది దొడ్డు రకం. అది ఏంది? 2004-23.
1: 2004-23.
2: ఇది 404. ఇది వేరే ఏదో, అన్ని నోటికి యాడ్ ఉన్నాయి. బిల్లులు ఉన్నాయి కానీ నోటికి ఐడియా లేదు.
1: అంటే ఇప్పుడు ఏ దశలో ఉంది మరి? అది
2: పొట్ట దశలో ఉన్నది.
1: పొట్ట దశలో. మొదటి నుంచి ఎట్లా ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారు మరి ఈ పంట పండించడంలో?

0: ఎట్లా మొదటి నుంచి నువ్వు ఎట్లా చేసావో చెప్పండి.
1: ఎట్లా చేసినాం మనం,
0: దుక్కి దున్నిన కారణం,
1: దుక్కి దున్నినాం 15 రోజుల తర్వాత దున్నినాం, నారుకు గోళీలు వేసినాం, అన్నీ చేసుకుంటూ వస్తాను. ఇప్పుడు నాటు 4 రోజులు నాటేసినాం, నాటేసినాక గోళీలు వేసినాం, గోళీలు వేసినాక ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాను, మందు కొట్టినాం, అన్నీ చేసుకుంటూ వస్తాను.
0: అంటే ఈ పంటలు పండించడానికి కావలసిన సాగునీటి వసతులు మీకున్నాయా?
1: ఉన్నాయి.
0: ఏమున్నాయి అంటే?
1: నీళ్లు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి, కాలువ సుతో ఇప్పుడు 10-15 రోజుల కంచి కాలువ సుతో పుష్కలంగా వస్తాను.
0: కాకతీయ కెనాల్
1: ఇది మిషన్ బైర్, అది మన గన్పు నుంచి రిజర్వాయర్.
0: రిజర్వాయర్ అంటే నీటికి కొదవ ఏం లేదు ఇక్కడ?
1: ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ 15 రోజుల కంచెలు అయితే పర్వాలేదు, అంతకుముందు కొంచెం ఇద్దాం అయి ఉండే.
0: అంటే ఏ విధంగా ఉండేది అంతకుముందు?
1: జర నీళ్ళు అంది అందాక ఇద్దాం మధ్య ఉండే, నీళ్ళు అందాక ఎండిపోవుడు ఆరిపోయినట్టుండి, ఇప్పుడు ఇక పర్వాలేదు అనుకో.
0: అంటే గ్రామంలో అందరికి సరిపోయే నీళ్ళు వస్తాయి?
1: ఈ పక్కనైతే వస్తాయి, మంచిగా వస్తాయి. ఇక కొంత ముందు వేసిన వాళ్ళు వెళ్ళిపోయినారు, కట్ అయిపోయినాయి, ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే ఏం పర్వాలేదు.
0: మరి ఇప్పుడు వరిలో సాధారణంగా ఈ దొడ్డు రకం పెట్టారు కాబట్టి, యాసంగి వరి కాబట్టి, మరి కలుపు తీసే విధానం గురించి ఎట్లా తీశారు చెప్పండి?
1: గడ్డి మంది సల్లినం, గడ్డి మంది సల్లినం మొదట్లో నెల 20-25 రోజులకు నాటేసినాక, 25 రోజులకి అయితే ఏం లేదు. ఇప్పుడు 4-5 ఏళ్ళ నుంచి చలుస్తా, 5-6 ఏళ్ళ నుంచి చలుస్తా, ఏ రోజు కలుపు తీసేది లేదు అంతే.
0: అసలే ఇక గడ్డి మంది వల్ల ఎలాంటి కలుపు తీయాల్సిన అవసరమే లేదు?
1: అవసరం లేదు,
0: మొత్తం లేకుండా,
1: ఏం లేకుండా కంప్లీట్. మొక్కజొన్న గడ్డి మల్లువది, మొక్కజొన్నకైనా గడ్డి మందు కొట్టుడే, గడ్డి ఉండదు అనుకుంటే కలుసు లేదు.
0: మరి అది భూసారానికి ఏమైనా ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది?
1: ఇక ఉంటుందంటే ఇక ఇప్పుడైతే అట్లా చేస్తాను, ఇక అది ఏమైతుందో పరిచయం చేయలేదు మనం. అది
0: ఎందుకంటే భూసారం దెబ్బతీస్తుంది అననే ఒక రకంగా ఆలోచన వస్తుంది.
1: మరి ఇక రూపాయి దాని లేవు, రూపాయి మనం వేసిన గింజలు చూస్తే మిగిలేమని మనం కలుపుదిస్తే ఆ రకంగా.
0: అంటే మరి అనుకున్నంత విధంగా ఆ కలుపు నివారణ జరుగుతుందా?
1: జరుగుతుంది,
0: ఏమి ఇబ్బంది లేదు,
1: ఏం లేదు,
0: మందుల వల్ల
1: ఏం లేదు. పంట శుద్ధం 40 క్వింటాల దాకా వచ్చింది, పోయినసారి 35 వచ్చింది, ఒక 500 క్వింటాలు ఏమో పని పోయినసారి 500 క్వింటాల దాకా మక్క పండింది. ఇక ఏడు శుద్ధం జర అంది అంది నాకు కొంచెం ఎక్కువ ఉన్నది కాబట్టి అంది అందక కొంచెం కరెక్ట్ టైంకి తీసుకో, ఇప్పటి వరకు అయితే ఇక సాల్ ఆడికి చేస్తాను.
0: సరే ఇప్పుడు మరి నీటి సౌకర్యం ఎట్లా ఇచ్చారు ఈ సాగునీటికి? మరి ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నారు ఈ వరకు?
1: ఇక రోజు వదిలిపెడుతూనే ఉన్నాం నీళ్ళు, వదిలిపెడుతున్నాం కానీ మొన్న కాలువ రాకుంటే కొంచెం పైసలు ఖర్చు పెట్టి అక్కడ పెట్టి తీసినాం, వస్తానవి వచ్చేటోళ్ళకి వస్తాయి, రానులకు వస్తలేవు అంతే, అది విషయం.
0: అంటే సాధారణంగా ఇప్పుడు ఎక్కువగా వరి సాగు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారు కాబట్టి ఎన్ని రోజులకు ఒక్కసారి ఈ దొడ్డు రకం వరికి నీళ్ళు అందించాలి? మరి
1: రోజు ఆరితే మంచిగానే ఉంటుంది, కానీ ఆరిన మరి నీళ్లు లేవు కదా ఎక్కువ, మళ్ళీ ఎండిపోతే మళ్ళీ పారదన్న బాధమైనా రోజుకు రోజు వదులుడే నీళ్లు.
0: రోజు నీళ్లు వదులుతున్నారా?
1: వదులుడే మరి.
0: ఓకే, మరి నీటి సౌకర్యం అట్లా ఉంటే మరి మందులు ఏమేమి వేశారు? రసాయనిక ఎరువులు వాడుతున్నారా లేకపోతే సేంద్రియ ఎరువులను వాడుతున్నారా?
1: సేంద్రియ ఎరువులు వాడలే, ఇక వాడినాం కానీ ఇక అది వాతావరణం సుతా మంచి లేదు, కొంత వరిస్తా బాగలేదు, మామూలుగా ఉన్నది ఇటు కాకుండా అటు కాకుంటుంది.
0: అంటే ఎక్కువగా ఎంత మోతాదులో వాడారు మరి?
1: ఇక మంచిగానే వాడినాం కానీ వాతావరణం ఇగో ఇది ఇట్లా పెట్టినా కానీ ఇన్ని 3-4 సార్లు మంది వేసినా కానీ అది ఎందుకో అది ఏం వెళ్తుంది అందులో జస్ట్.
0: అంటే ఈ పుట్ట దశలో మరి ఎలాంటి జాగ్రత్తగా వీటిని వరిని కాపాడితే మనకు మంచిగా దిగుబడి వచ్చే అవకాశం?
1: ఏం చేసే తిరిగి చేసిన అది అంతే వాతావరణం, అది అంతే, ఇక ఏం చేయలేము మరి దాన్ని.
0: అంటే ఇప్పుడు ఏమైనా రోగాలు సోకినట్లు మీరు ఏమైనా గమనించారా మీ దగ్గర?
1: అది అంత ఎర్రగా మొదల పన్న పండాకు వచ్చింది కానీ దాన్ని ఏం చేసినా ఇక చేయలేక ఇక చేసేకాడి చేసినాం, ఇక ఏం చేయలేమని వదిలేసినాం.
0: పండాకు వచ్చింది అంటే ఇప్పుడు ఒక మీ ఒక్కరికైనా ఇక్కడ గ్రామంలో అందరికి రకమైన
1: కొందరికి వచ్చింది, కొందరికి రాలేదా, కొన్ని దిక్కులో ఇట్లుంది, కొన్ని దిక్కులో అట్లున్నది, ఇక దాన్ని ఏం చేయలేము మనం, ఏం చేస్తాం, ఎంత కనిపెడతాం పెట్టుబడి.
0: కొంత ఎర్రబారుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది, అలాగే కొంత పసుపు రకంగా కనిపిస్తుంది. దీనికి ఏం కారణం?
1: అగ్గి తెగుళ్ళు, అగ్గి తెగుళ్ళు అంటారు అది.
0: దీని అగ్గి తెగుళ్ళు,
1: అగ్గి తెగుళ్ళు అంటారు. అక్కడ పైన

0: బతుకుతాయి ఎకరం అంతా అట్లా అవుతుంది. ఇక ఇకపోతే పోయింది మరి ఏం చెప్తాం, దాని మీద ఆధారపడి బతమ్మ ఏమన్నా చేసేది ఏమన్నా బిజినెసా, పెట్టేదే పెట్టుబడి పెడతాను చేస్తాను అంత ఏం లేదు చేసేది.
1: మరి 15 ఎకరాలలో దాదాపుగా ఎంత పెట్టుబడి పెట్టారు మీరు?
0: 20,000 ఎకరానికి 20,000 పెట్టినాం. 20,000 పోగానే ఉన్న ఖర్చులు ఇటు అటు మరి ఏం వచ్చినా 20,000 అయినట్టే, 20-25,000 అయినట్టే పెట్టుబడి.
1: 25,000
0: ఎకరానికి 25,000 అయినట్టే, అంటే 15 అంటే
1: దాదాపు
2: 4 లక్షల దాకా పెట్టినట్టు,
1: 4-5 లక్షలు. అంటే మళ్ళా ఇంకా మరి కోసే దశలో ఏమైనా ఇంకా ఖర్చు వస్తుందా?
0: ఇంకా ఖర్చు వస్తుందా అంటే మందు కొట్టుకోవాలి, కానీ ఇక కొట్టితే దాని టైం చూసుకుంటే చేయాలి పని అంతే.
1: అంటే హార్వెస్టర్ ద్వారానే కోస్తారా?
0: హార్వెస్టరే.
1: ఓకే, మరి ఇంకా మీ అనుభవాన్ని రైతులతో ఏ విధంగా పంచుకుందాం అనుకుంటున్నారు, ఎట్లా ఈ వరి సాగును చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు?
0: ఈ సాగు చేసింది ఎవరి ఇష్టం, వాళ్ళు మన చేస్తే చేయనైతే చేస్తాను. వానకాలం ఎక్కడ వచ్చింది, కొంత ఎక్కడ వచ్చింది, ఏడు మళ్ళీ ఖరాబ్ అయింది, దానికి ఏం చెప్తాం మనం? ఎవరేం చేయలేము. ఏమన్నా ఏం చేసినా ఇక గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, ఇక బోనస్ అని ఇస్తుంది, కానీ ఆ బోనస్ ఏమి ఇచ్చినా ఈ మాది పంట పడినది బోనస్ ఇస్తే ఏమున్నది అలా.
1: మరి ఈ 30 ఎకరాలలో 2 పంటలు మీకు వస్తాయా?
0: వస్తాయి.
1: అంటే యాసంగి అలాగే వానకాలం
0: వస్తాయి చేస్తాను.
1: అంటే వానకాలం ఏం పెట్టారు మరి?
0: వానకాలం పత్తి వేసిన.
1: వానకాలం పత్తి వేసారు?
0: ఏమీ లేదు, వాన వర్షాలకి ఆడికే సరిపోయింది.
1: అంటే ఆ పత్తిని తీసేసే ఇటు
0: ఇది వేసిన మక్కేసిన.
1: ఇక వరే అయితే ఇప్పటికి ఇది వరే,
0: ఇక వరే
1: యాసంగి అయినా వానకాలం అయినా
0: అది కొంత చేస్తాను.
1: ఓకే, సరే. మీరు ఆశించిన ఫలితాలు మీ పంటలలో రావాలని కోరుకుంటూ ఈ కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క అనుభవాన్ని వివరించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భయ్యన్న గారు నమస్కారం.
0: నమస్కారం సార్.
3: ఇంతవరకు మీరు వరి సాగులో అనుభవాలు జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామ రైతు శ్రీ ఎన్ బయ్యన్న గారితో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. ఇప్పుడు మొక్కజొన్న సాగులో అనుభవాలు జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామ రైతు శ్రీ సిహెచ్ భాస్కర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య.
1: ఈరోజు పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో మరి యువ రైతు చిక్కుడు భాస్కర్ మనకు అందుబాటులో ఉన్నారు. మరి ఆయన ఏ పంటలలో అతనికి అనుభవం ఉంది, అతను పంటలు ఎలా సాగు చేస్తున్నాడు, తన యొక్క అనుభవాన్ని ఈరోజు తెలుసుకుందాం. నమస్తే భాస్కర్ గారు.
4: నమస్తే అండి.
1: చెప్పండి, మీకు ఈ గ్రామంలో ఎన్ని ఎకరాల భూమి ఉంది?
4: ఇంచుమించు ఆల్మోస్ట్ 4,000 చిల్లరనే ఉండొచ్చు మొత్తం మీద, అంతా వరి పత్తి అన్నీ కలుపుకొని. కొద్ది కొద్దిగా మిట్ట మిట్ట ప్రాంతాల వరకే పత్తి మక్కువ వేసుకోవడం జరుగుతుంది. ఆ పత్తి కూత వానాకాలం నవంబర్ అయిపోయిందంటే తీసేసి మక్కువ వస్తాళ్ళు, ఎందుకంటే పత్తిలో గిట్టుబాటు ఏం లేకుండా అయిపోయింది. ఒకసారి ఏరిందంటే గులాబీ రంగు పురుగు వచ్చుడు, లేకపోతే ఇంకా.
1: మీకు ఏ ఏ పంటలలో సాగు చేయడంలో అనుభవం ఉంది?
4: మేము ప్రధానంగా అయితే పత్తిను, వరి, నెక్స్ట్ మక్కకు.
1: మక్క వర్షాకాలంలో ఏ పంటలు పండిస్తారు, అట్లాగే యాసంగిలో ఏం పంటలు పండిస్తారు?
4: వర్షాకాలంలో పత్తిను, వరి, యాసంగి, మళ్ళీ వరిను, మళ్ళీ మక్కవన్న, అదే పచ్చని తీసేసి మక్కవన్న వేస్తాం అలానే.
1: సరే, ఈ పత్తి, వరి, అలాగే మొక్కజొన్న సాగు చేయడంలో మీకు ఈ 3 పంటలలో అనుభవం ఉంది, అంటే ఈ గ్రామంలో మొత్తం ఇదే పంటలు పండిస్తారా, లేకపోతే ఇంకా వేరే ఇతర పంటలు ఏమైనా పండిస్తారా?
4: ఇతర పంటలు అంటే మన రేటును బట్టి ఓసారి కొంచెం కొద్ది గొప్ప ఒక 20% దాకా మిర్చి చేసే అవకాశాలు ఉండే. ఈ పోయినసారి రేటు మొత్తం డౌన్ అయింది కాబట్టి ఇప్పుడు వేరేవలు ఏమి వేయలే, మిర్చి వేయలే. ఆల్మోస్ట్ 90% ఇదే వరి, పత్తి, మొక్కజొన్ననే.
1: సరే, మీ గ్రామంలో ఈ పంటలు పండించడానికి కావాల్సిన నీటి సౌకర్యాలు ఏమున్నాయి, అంటే ఇక్కడ ఏమైనా కాలువలా, కుంటలా, చెరువులా, బోర్బావుల ద్వారానా, ఎట్లా ఇక్కడ రైతులు సాగు చేస్తున్నారు?
4: ఈ వర్షాకాలం కాలం అయిందంటే బోర్ల నీళ్ళు, బాయిల నీళ్ళు సరిపోతాయి. ఒకవేళ కాలం వెనుక ముందు అయినా కానీ ఎస్ఆర్ఎస్పి ఒక 15 రోజుల కాంచెన్ వదిలిపెట్టిళ్ళు, వాటి ద్వారా కొంతవరకు కాలువలు తోయిన కాడికి వారించుకుంటారు. ఇక మిగతాయి అంటే బోర్ల కింద, చీరల కింద ఉన్న బాపతి

0: కాడికి పారించుకుంటారు. అది విధి లేని వ్యవస్థ, ఎప్పటికి గింతే ఉన్నది అనుకుంటే దాని మందం వదిలిపెట్టుకోండి 5-10 గుంటలు.
1: అంటే సాగు చేయలేని పరిస్థితి,
0: నీళ్ళు అందని వెడల,
1: నీళ్ళు అందని చోట.
0: అటువంటి టైంలో 10-20 గుంటలు ఆపుతారు. ఆపి తక్కువ నాటు వేసుకుంటారు. మక్క బోనస్ అదే టైంలో వేసుకుంటారు. అట్లా వారిస్తారు.
1: మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది మరి మీకు స్వతహాగా?
0: మాకు ఒక 9 ఎకరాలు ఉంటుంది.
1: 9 ఎకరాలు.
0: మేము అలా సగం మక్క సగం వరేస్తాం.
1: అంటే ఇదంతా మెట్ట ప్రాంతమా లేక ఎట్లా?
0: అంతా మెట్టనే కానీ కాకపోతే ఇక నీళ్ళు ఉండట్లా సగం పొలం చేసినాం. ఇక నీళ్ళు ఎప్పటికీ వృధా అవుతాయి ఇక వర్షాకాలంలో. దాని ద్వారా పొలం చేస్తే పొలం పడతాయి అన్నట్టుగా పొలం చేసినాం సగం.
1: అంటే అంతకుముందు ఇది పొలం లాగా ఉండకపోయేదా?
0: అంత చెలికనే, అంతకుముందు అంత చెలికనే.
1: ఏ రకమైనటువంటి భూములు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి?
0: ఎక్కువ ఎర్ర ఎక్కువ దుబ్బ ఉంటుంది. మిగతాదంతా పొలానికి సంబంధించి రాగడి ఉంటుంది పొలంలో.
1: ఎర్రచెక్క, నల్లరేగడి లేదు.
0: నల్లరేగడి తక్కువ తక్కువ 10%, 20% వెళ్తుంది నల్లరేగడి. అంతే
1: అంతకు మించి లేదు.
0: మిగతాది మొత్తం ఎర్ర చెక్కనే ఎక్కువ పొలం మిగతాది.
1: సరే, మీకు ఇప్పుడు 3 రకాలైనటువంటి పంటలు పండించడంలో ఎక్కువగా అనుభవం ఉన్నది. ఇప్పుడు పత్తి స్థానంలో ఏమేశారు?
0: పత్తి స్థానంలో నవంబర్ లాస్ట్ వీక్ నుంచని అది డౌన్ అయిపోతాయిగా తీసేసి మక్కకు రెడీ చేసి డిసెంబర్లో మక్క వేసినాం. ప్రజెంట్ అది కోత టైంలో ఉన్నాయి. కొంత కోసినాం, మొదలు వేసింది. ఇప్పుడు కొంత అయి ఉన్నది. అదే ఇప్పుడు మక్క.
1: అంటే ఇప్పుడు ఈ మక్కజొన్న సాగు చేయడంలో ఎంతకాలం నుంచి మీకు అనుభవం ఉన్నది?
0: నేను నాకు ఊహ తెలిసినంత వరకు నుంచి నేను మక్క వనని వేసుడు. అంతకుముందు మామనాలు అలుస్తా మక్క వనని వేస్తారు. చాలా రోజుల నుంచే ఉన్నాయి దీని మీద ఎక్స్పీరియన్స్. అంటే
1: ఏ రకమైనటువంటి మొక్కజొన్నను సాగు చేశారు ఈ సంవత్సరం?
0: ఈ సంవత్సరం అయితే మైకోస్కు సంబంధించింది వేసినాము. పోయిన సంవత్సరం డేకోలప్ వేసినాము, అది పెద్దగా ఏం దిగుబడి రాలేదు. మైకో బాగానే వస్తుందని వేసినాం. అప్పుడు పోయినసారి ఒక ప్యాకెట్ ఎత్తే మంచిగానే ఉంది. ఈసారి అది వేసినాం మొత్తం.
1: ఓకే, మరి ఈ మొక్కజొన్నను ఎట్లా సాగు చేశారో మీ యొక్క అనుభవాన్ని వివరించండి ఇతర రైతులకు ఆదర్శంగా ఉండేలాగా. ఎప్పుడు నాటారు, దాంట్లో వచ్చినటువంటి ఏమేమి పద్ధతులను మీరు ఆచరించారు?
0: మేము డిసెంబర్లో వేసినాం. అవి ఒక వారం రూపాయల మొలుస్తుంది. మొలిచినాక మేము గడ్డి మందం కొట్టాం. ఓన్లీ గుంటక టైపు తిప్పి దాన్ని దున్నేస్తాం. నెల రోజుల
1: గుంటక తీశారు?
0: గుంటకనే తీస్తాం, గడ్డి మందం కొట్టడం వల్ల. నెలకైనాక మొక్కలు ఎత్తులు వేస్తే దున్నిందంటే మళ్ళీ వాటర్ వేసి మంద ఫర్టిలైజర్ వేసి పెంచుడే. దాన్ని గడ్డి మంద ఒకటే వాడడం వల్ల, మిగతా ఫర్టిలైజర్ అంతా వాడతాం వల్ల.
1: ఎన్ని రోజుల పంట ఇది మరి?
0: అది 90 రోజుల కాంచని 130 రోజుల దాకా ఉన్నాయి సీడ్ని బట్టి. మేము వేసింది అయితే 120 రోజుల పంట.
1: 120 రోజుల. అంటే ఇప్పుడు ఈ మధ్యన ఆడమగా అని తర్వాత కంపెనీలు ఇచ్చే, అంటే ఇది తినే రకమైనటువంటి మొక్కజొన్న లేకపోతే ఏదైనా
0: బయట సీడ్ ఏం కాదు, ఇది మామూలుదే. ఇది
1: మనం సాధారణంగా తినేదే,
0: మనం తినే రకమే ఇది. డైరెక్ట్ డ్రై అయినాక అమ్మే రకమే ఇది. సీడ్ కానీ ఇట్లా అటువంటిది ఏం కాదు. ఆడమ విత్తనాలు కూడా అవేం కాదు, మామూలు రకమే ఇది.
1: మరి ఇప్పుడు ఏ దశలో ఉన్నది ఇప్పుడు మీ మొక్కజొన్న సాగు?
0: ఈ కటింగ్లో ఉంది. ఈ నెల లాస్ట్ వీక్లో చేస్తాం, కటింగ్ చేస్తాం.
1: అంటే ఈ మార్చిలో, ఈ మార్చిలో కటింగ్ చేసే దశలో ఉన్నది. మరి దీంట్లో ఏమైనా రోగాలు సోకిన సందర్భాలు మీరు ఏమైనా గమనించారా, ఎట్లా నివారించుకున్నారు?
0: రోగాలు అంటే దీనికి వరుసగా 5-6 సంవత్సరాలు వేసినాము. వరుసగా అదే మకం వేస్తే అలా విల్ట్ లాంటిది వస్తుంది. దానికి ఇక అగ్రికల్చర్ ఆఫీసర్ని ఏమని కలిస్తే దానికి సంబంధించిన ఫస్ట్ లేయర్ పెస్టిసైడ్ చెప్తే దాన్ని బట్టి తెచ్చి స్ప్రే చేసుడే. స్ప్రే చేస్తే కంట్రోల్ అయ్యే కాడికి అవుతుంది, కాకపోతే అక్కడ వేసుడు బంద్ చేయాలి. మాకు అన్నా వేరే పంట మార్చుకోవాలి.
1: అంటే పంట మార్పిడి విధానం మరి పాటిస్తున్నారా మీరు ఇక్కడ?
0: అట్లా చేస్తేనే అది ఏ పంట అయినా పండుతుంది. నువ్వు రెగ్యులర్గా ఏ పంట వేసినా ఏది పండది, పత్తి పండది ఇటు మక్క పండది. ఇక వరి అంటే వరిని మార్చలేం కానీ మిగతా అయితే అవి పండాయి. 6 మంత్స్కోసారా లేకపోతే 2 సంవత్సరాలకోసారా అంటే కంపల్సరీ చేంజ్ చేయాల్సింది ఏ పంటనైనా.
1: అంటే మొక్కజొన్నలో మరి ఏమైనా కలుపుతీత చేపట్టారా?
0: ఇంకా అంటే గుంటకతోనే అంత తీసేసిన
1: స్టార్టింగ్లో,
0: అంతే.
1: దీని తర్వాత కలుపు రాలే?
0: రాదు, ఇక కలుపు రాదు. నెల అయిందంటే కలుపు రాదల్లా. చేను లేస్తుంది కాబట్టి చేను కప్పి గడ్డి రాదల్లా.
1: మరి ఇప్పుడు కొంతమంది గడ్డి మందు కొట్టి కలుపును నివారించుకోవడం జరుగుతుంది, అది భూమికి

0: రసాయనికంగా కొంచెం సారం దెబ్బతినేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పారు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే గుంటకతోటి కలుపు నివారణ జరుగుతుందా? మరి
1: అవుతుంది అది మొలుపు దశలో 2 ఇంచులు 3 ఇంచులు ఉన్నప్పుడే చేయాలి అది. ఈ ఫెస్టైడ్ గడ్డి మందు కొట్టినాం అనుకో, గడ్డి మందు కొట్టిన ఏమైతుంది అంటే చేను ఆగిపోతుంది, ఏఫ్గా రాదు, చేను అదే స్టేజ్లో ఆగుతుంది. ఇంకొకటి నెక్స్ట్ వేసే పంటకు చూస్తే ఇబ్బంది, అది భూమి మాత్రం ఈసంలాగా తయారైతే రాంగ అది అట్లా కొట్టేది ఉంటే.
0: అవును,
1: 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడ్డి మందు చేసినామంటే 4వ సంవత్సరం ఏ పంట వేసినా రాదు.
0: మరి ఇప్పుడు ఎన్ని ఎకరాలలో ఈ మొక్కజొన్నను సాగు చేస్తున్నారు మీరు?
1: మేము ఒక 4 ఎకరాలు వేసినాం.
0: 4 ఎకరాలు, మిగతా 5 ఎకరాలు వరి.
1: వాళ్ళ వరి
0: వరేశారు. ఓకే, మరి వాటికి నీటి సౌకర్యము ఎట్లా కల్పిస్తున్నారు ఇప్పుడు మొక్కజొన్నకు?
1: మాకు బోరే ఉంది, ఆ బోర్ ద్వారానే డ్రిప్ ద్వారా ఇస్తాం.
0: డ్రిప్ ద్వారా, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలోనే దాన్ని సాగు
1: చేస్తాం.
0: అంటే ఎన్ని రోజులకు ఒకసారి? సాధారణ
1: వారానికి ఒకసారి తడి తిప్పుతాం. ఎట్లా వారానికి ఒకసారి తిప్పితే సరిపోతుంది. ఇప్పుడు తడి బంద్ చేసినాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు దానికి.
0: అంటే ఇప్పుడు ఇది కోసే దశలో ఉంది.
1: కోసుడు
0: అంటే ఇప్పుడు ఇక కోసే పద్ధతి ఏంటి మరి ఇప్పుడు ఈ మొక్కజొన్నను?
1: అంతకుముందుకు వచ్చే మనసులే కోసి కంకిరిచి పట్టించేది, కానీ ఇంక ఇప్పుడు ఆ లెక్కలు చూస్తే ఎక్కువైతాను కానీ మిషన్ పెట్టి హార్వెస్టర్తోనే కోపిస్తాను.
0: అంటే మొక్కజొన్నను కూడా హార్వెస్టర్తోటే కోపిస్తాను?
1: హార్వెస్టర్.
0: అంటే ఎట్లా వస్తుంది మరి అది, దాని పద్ధతి ఏంది ఆ హార్వెస్టర్? అంటే కంకి నిరిచి బూరుగుడి
1: డైరెక్ట్ చైన్ మీదనే,
0: చైన్ మీదనే,
1: చైన్ మీదనే కటింగ్ అవుతుంది. వరి కోసిన ఆ టైపే అదే కట్ చేస్తుంది.
0: అంటే మళ్ళా ఇరవాల్సిన అవసరం లేదు?
1: ఏది లేదు, ఇప్పుడు ఉన్న చైన్ ఉన్నట్టుగానే మిషన్ వస్తుంది, కోస్తుంది, వడ్ల లాగానే జొన్నలు పోస్తుంది.
0: జొన్నలు డైరెక్ట్ పోస్తుంది?
1: డైరెక్ట్ పోతుంది. దాంట్లో ఇక మన మంచి పోని అవసరం లేదు. ట్రాలీ తీసుకపోతే ట్రాలీలో పోస్తే తెచ్చుకోవచ్చు.
0: అంటే ఇప్పుడు 4 ఎకరాలు వేశారు కాబట్టి 4 ఎకరాలని మిషన్ తోటే కట్ చేస్తారు?
1: అంతా మిషన్ తోనే.
0: అంటే గత సంవత్సరం కూడా మరి ఇదే మొక్కజొన్ననే వేశారా? గత సంవత్సరం కూడా
1: మొక్కజొన్న వేసినాం.
0: అంటే అప్పుడు ఏ రకమైనది ఇప్పుడు ఏ రకమైనది?
1: అప్పుడు డెకోలప్ అని వేసినాం అని చెప్పి ఆ సీడ్ వేసినా, ఇప్పుడు ఈ సీడ్.
0: అంటే దిగుబడిలో మరి ఎట్లా ఆశిస్తున్నారు మీరు దాన్ని, దీన్ని బట్టి ఒకవేళ రెండింటి మధ్యనే ఉన్నా దిగుబడిలో
1: చూడాలి ఎక్కువ తక్కువ? హార్వెస్ట్ అయినప్పుడు వెళ్తుంది కదా, ఇప్పుడు ఏం తెలియదు అది, చేన్ మీద తెలియదు అది. అది ఒక్కడ చూస్తే ఒక్కడ ఒక అంత ఒక తీరు ఉండదు కదా. కాంట పెట్టినప్పుడు 10 రోజులు అయితే వెళ్తుంది.
0: కాంట పెట్టినప్పుడు మాత్రమే దీని ఎంత అనేది ఉత్పత్తి అనేది తెలుస్తుంది,
1: చెప్పగలుగుతాం. అది ఆ చేను అంతా ఆక్రబ్బు ఉంటాయి కదా, అట్లా అలా ఏం మనం అంచనా వేయలేం.
0: మరి దీంట్లో ఏమైనా రోగాలను గమనించారా మరి ఈ పంటలో మొక్కజొన్నలో?
1: వరుసగా ఒక 2-3 సంవత్సరాలు వెళ్తే విల్ట్ వస్తుంది అలా. ఆ విల్ట్ను రాకుండా ఉండాలంటే వేరే పంట మార్చేయాలి అంతే.
0: విల్ట్ అంటే
1: ఆ చేను తలుపు వేసినాక బెండు గింజలు కాకుండా ఎండిపోతుంది, డైరెక్ట్ డైరెక్ట్ ఎండిపోతుంది అది.
0: అది దాని లక్షణం అన్నమాట.
1: దాని లక్షణం అది.
0: మరి ఇప్పుడు మీరు యువ రైతు, మరి 4 ఎకరాలలో ఈ మొక్కజొన్న సాగు చేస్తున్నారు, ఇతర రైతులకు కూడా మరి మీరు ఏ విధమైన మీ అనుభవాన్ని చెప్పదలుచుకున్నారు?
1: అనుభవం అంటే ఎవరు ల్యాండ్ని బట్టి అది ఎటువంటిదా ఏం కాదని వాళ్ళకి తెలిసి ఉండదాన్ని బట్టి వేసుకోవాలి. మనం చెప్పిన దాన్ని బట్టి వేస్తే ఇప్పుడు అన్ని తీర్లే మొక్కజొన్న అన్ని భూములలో వండదు. అది కొన్ని చిలకలలో వండుతాయి, కొన్ని చిలకలలో వండాయి, కొన్ని జాలు వచ్చినాయి ఉంటాయి, అటువంటి దాంట్లో వండదు. అది మిట్ట భూములలో మంచి కండగల భూమి అయితేనే వండుతుంది అది.
0: ఓకే, చాలా సంతోషం. మీకున్నటువంటి అంటే మొక్కజొన్న సాగులో మీకున్నటువంటి అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చిక్కుడు భాస్కర్ గారు నమస్కారం.
1: నమస్కారం అండి.
2: ఇంతవరకు మీరు మొక్కజొన్న సాగులో అనుభవాలు జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామ రైతు శ్రీ సిహెచ్ భాస్కర్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ పిఎల్లయ్య. ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

0: పొలం సత్యభామ మూడు పాయల ఉట్టి మీదను మేనత్త కొడుక ముచ్చట ఆడుకుంట పోదాము మేనత్త కొడుక
1: గంగవ చీతుంగమునిగే గంగవ చీతుంగమునిగే ఎట్ల పోదాం సత్యభామ మూడు పాయల ఉట్టి మీదను మేనత్త కొడుక ముచ్చట ఆడుకుంట పోదాము మేనత్త కొడుక
0: దున్న పోదల నగడి గట్టి దున్న పోదల నగడి గట్టి దుక్కి దున్నాను వెబోతే మొట్టు దాకి నాగలిరిగేరా మేనత్త కొడుక మోకమన్న ఎట్ల చూద్దును మేనత్త కొడుక
1: దున్న పోతుల నగడి గట్టి దున్న పోతుల నగడి గట్టి దుక్కి దున్నా నువ్వే పోతే మొట్టు దాకి నాగలిరిగేరా మేనత్త కొడుక మోకమన్న ఎట్ల చూద్దును మేనత్త కొడుక
0: దున్న పోతుల నగడి గట్టి దున్న పోతుల నగడి గట్టి దుక్కి దున్నా నువ్వే పోతే మొట్టు దాకి నాగలిరిగేరా మేనత్త కొడుక మోకమన్న ఎట్ల చూద్దును మేనత్త కొడుక
1: దున్న పోతుల నగడి గట్టి దున్న పోతుల నగడి గట్టి దుక్కి దున్నా నువ్వే పోతే మొట్టు దాకి నాగలిరిగేరా మేనత్త కొడుక మోకమన్న ఎట్ల చూద్దును మేనత్త కొడుక
0: సన్న జీరే గట్టుకొని సన్న జీరే గట్టుకొని జొన్నరిల్లా నేనే పోతే సన్నదాసుల వాని గురిసేరా మేనత్త కొడుక సగం సింగులు దడిసిపోయేను మేనత్త కొడుక
1: సన్న జీరే గట్టుకొని సన్న జీరే గట్టుకొని జొన్నరిల్లా నేనే పోతే సన్నదాసుల వాని గురిసేనా మేనత్త కొడుక సగం సింగులు దడిసిపోయేనా మేనత్త కొడుక
0: సన్న జీరే గట్టుకొని సన్న జీరే గట్టుకొని జొన్నరిల్లా నేనే పోతే సన్నదాసుల వాని గురిసేరా మేనత్త కొడుక సగం సింగులు దడిసిపోయేను మేనత్త కొడుక
1: సన్న జీరే గట్టుకొని సన్న జీరే గట్టుకొని జొన్నరిల్లా నేనే పోతే సన్నదాసుల వాని గురిసేరా మేనత్త కొడుక సగం సింగులు దడిసిపోయేనా మేనత్త కొడుక
0: గురి ఎవన్నేసి.

0: రైక తొడిగి గుండ గుండా నువ్వే రంగానే మేనత్త బిడ్డ గున్న మామిడ అనుకుంటీని మేనత్త బిడ్డ
1: దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డి వెళ్ళి నువ్వే రంగ దూరవారి అల్లుడందురు మేనత్త కొడుక రాజువారి అల్లుడందురు మేనత్త కొడుక
0: దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డి వెళ్ళి నువ్వే రంగ రాజుగారి అల్లుడందురు మేనత్త కొడుక రాజుగారి అల్లుడందురు మేనత్త కొడుక
1: దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డి వెళ్ళి నువ్వే రంగ రాజువారి అల్లుడందురు మేనత్త కొడుక రాజువారి అల్లుడందురు మేనత్త కొడుక
0: దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డి వెళ్ళి నువ్వే రంగ రాజువారి అల్లుడందురు మేనత్త కొడుక రాజువారి అల్లుడందురు మేనత్త కొడుక సన్నదోతి.

ఇంతటితో ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: గంటల 45 నిమిషాలు కావస్తోంది. ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమం మరికొద్దిసేపట్లో.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రాం వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజరా పశు వైద్యాధికారి డాక్టర్ డి రాజేందర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ సింగిరాల శ్రీనివాస్, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
2: శ్రోతలకు నమస్కారం.
3: గ్రామాల అభివృద్ధి చెందాలంటే పాడి పంట అనేది ముఖ్యం. మరి పంటలతో పాటు పాడి కూడా అభివృద్ధి చెందితేనే ఆ గ్రామాలు సుభిక్షంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. మేలైన పాడి పశువులను అభివృద్ధి పరచాలని ప్రభుత్వం వారు నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్

0: సెమినేషన్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేశారు. దీని ద్వారా కృత్రిమ గర్భధారణతో మేలైన పాడి పశువులను ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ అనేది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మొదలైన విషయాలను మనకు తెలిపేందుకు మోరంపల్లి పశు వైద్యాధికారి డాక్టర్ డి రాజేందర్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రాము వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రాజేందర్ గారు.
1: నమస్కారం అండి.
0: సార్, నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ మేలైన పాడి పశువులను ఉత్పత్తి చేసేందుకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? అదేవిధంగా రైతులకు దీనివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలియజేస్తారండి.
1: ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే కృత్రిమంగా గర్భధారణ చేసే ప్రక్రియని మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటాము. దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు మనం ఉన్న ఈ ఏరియా మోరంపల్లి బంజారా, ఈ ఏరియా మొత్తంలో ఎక్కువగా మనకి గేదెలు ఉండడం మనం చూస్తాము. ఎక్కువ ఇక్కడ రైతులు గేదెలు ఇచ్చే పాలు మీద ఆధారపడి వారి కుటుంబాన్ని వాళ్ళు సాగిస్తూ ఉంటారు. సో ఇక్కడ వాళ్ళకి ఎక్కువ పాలు ఉత్పత్తి రావడానికి ఇదొక మార్గం అన్నట్టు, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది. దీంట్లో ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు పెంచుకునే ఈ గేదెలు ఎక్కువ నాన్ డిస్క్రిప్ట్ బ్రీడ్ అంటాం వీటిని. సో వీటికి సపరేట్గా ఒక ప్యూర్ బ్రీడ్ అనేది లేదు. ప్యూర్ బ్రీడ్ లేకుంటే కనుక ఎక్కువగా పాలు రాకపోవడం అనేది జరుగుతుంది. డిసీజ్ రెసిస్టెన్స్ వీటికి ఎక్కువ ఉండి కూడా బట్ పాలు ఉత్పత్తి అనేది తక్కువ ఉంటుంది. అవి పెంచుకోవాలి అనుకుంటే ఒక మేలైన జాతి ఆబోతు అంటాము, మేలు దాని వీర్యాన్ని ఇక్కడికి తెచ్చి వేయాలి అంటే ఒకే ఒక మార్గం మనకి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. అందులో మేలైన జాతి మనకు ఎక్కడ దొరుకుతుంది మన భారతదేశంలో అంటే, గుజరాత్ అండ్ హర్యానాలో మనకి శ్రేష్టమైన ముర్రా జాతి అవన్నీ దొరుకుతున్నాయి మనకి. వాటిని కొనుక్కొని రావడము అనేది చాలా కష్టము, చాలా డబ్బుతో కూడుకున్న విషయము. సో అది మనము దాన్ని ఈజీ చేసుకోవడానికి మన కంట్రీలో ఇదొక ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేశాము. అందులో స్టార్టింగ్లో మనకి గాలికుంటు వ్యాధి అండ్ బ్రుసెలోసిస్ వ్యాక్సినేషన్తో పాటు ఈ ఎన్ఏఐపి ప్రోగ్రాంలో మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషను, దాంతోపాటు అది కంప్లీట్ అయిన తర్వాత వచ్చే కొత్త దూడలకి స్టార్టింగ్లో వచ్చే డిసీజెస్ వ్యాధులు వాటి నివారణకి కొన్ని అంశాల మీద ఈ ప్రోగ్రాం చేపట్టడం అనేది జరిగింది. అందులో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కోసము ఇది రూరల్ ఏరియాస్ వరకు డీప్గా లోపలికి వెళ్ళే విధంగా అందరికీ ఆ ప్రోగ్రాం యొక్క బెనిఫిట్స్ అందరికీ ఫార్మర్స్కి అందే విధంగా ఇంకొకటి ఏం చేశారు అంటే గోపాలమిత్రల్ని నియమించడం జరిగింది. రూరల్ ఏరియాస్లలో ఎక్కువగా ఎక్కడైతే ఈ పశు సంపద ఉందో అక్కడ గోపాలమిత్రుల్ని నియమించి వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఈ సెమెన్ వాళ్ళకి అందేలాగా వాళ్ళు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అది అందుబాటులో ఉండి ఆ టైంకి ఆ ఇంజెక్షన్ అందేలాగా అవి గర్భం దాల్చేలాగా చేయడం అనేది జరుగుతుంది.
0: అయితే సార్, మరి గోపాల మిత్రల ద్వారా కృత్రిమ గర్భధారణ అనేది చేపించి మేలైన పాడి పశువులు ఉత్పత్తి అయ్యేలా చేస్తున్నారు కదా సార్? అయితే సార్, ఇప్పుడు మరి మేలైన పాడి పశువుల వీర్యాన్ని సేకరించి మన గ్రామీణ ప్రాంతంలోని పాడి పశువులకు ప్రవేశపెట్టిన తర్వాత దూడలు పుట్టినప్పుడు వాటికి 2-3 నెలల పాటు వ్యాధులు రాకుండా ఉండేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు కదండి, ఈ విధంగా చేసిన వాటికి పుట్టబోయే దూడలకు ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది సార్?
1: నార్మల్గా మన ఏరియాలో కొన్ని రకాలైన వ్యాధులు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా వచ్చే దూడలకి ఒకటి కాఫ్స్ కవర్ అని ఉంటుంది. కాఫ్స్ కవర్ అంటే ఏంటంటే తెల్ల కలర్లో మోషన్స్, వాటికి మోషన్స్ డయేరియా అంటాం మనము. ఆ డయేరియా అనేది రావడం స్టార్ట్ అవుతుంది. అది కొన్ని రకాలైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల, దానికి స్టార్టింగ్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా లేకుండా ఉండడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానికోసం కూడా ఆ మెడిసిన్స్ ఆ లోకల్ ఏరియాలో అవైలబుల్ ఉండేలాగా గోపాల మిత్రులకి అది కూడా అందిస్తున్నాము. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే మనము ఫస్ట్ వచ్చే ఒక దూడలో మేలైన జాతి మేల్ ఏదైతే ఉందో దాని లక్షణాలు 50% మాత్రమే వస్తాయి. అందులో దాని మదర్ నుండి వచ్చేది, ఫీమేల్ నుండి వచ్చేది 50%, ఇవి రెండు కలుపుకొని వస్తాయి. దాంట్లో బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఉండే ఫీమేల్కి ఆల్రెడీ వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. మనము అక్కడి నుండి తెచ్చుకున్న ఆ వీర్యంలో అక్కడ మేలైన జాతి వాటికి మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మన దగ్గర కొంచెం టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల అవి తట్టుకోలేకపోవచ్చు. సో ఇప్పుడు ఇవి రెండు కాంబినేషన్లో బయటకు వస్తుంది కాబట్టి అది డిసీజ్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడము, దాంతోపాటు కొంచెం ఉత్పత్తి కూడా ఎక్కువ పెరిగి రావడం అనేది జరుగుతుంది. అదొకటి దీనివల్ల బెనిఫిట్. ఇంకొకటి, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కోసము ఆ సెమెన్ స్ట్రాస్ ఏదైతే ఉంటాయో వాటిని ఒక పర్టికులర్ టెంపరేచర్లో మాత్రమే స్టోర్ చేయగలం. అది స్టోర్ చేయడానికి లిక్విడ్ నైట్రోజన్ యూజ్ చేస్తారు. దాని టెంపరేచర్ టెంపరేచరు -196 ఉంటుంది. అది మనకి ప్రస్తుతం

0: ఖమ్మంలో అవైలబుల్ ఉంది, అక్కడ నుండి ఆల్ ఓవర్ తెలంగాణ ఆంధ్రాలో కూడా కొన్ని భాగాలకి మనం సప్లై చేస్తున్నాము.
1: రైతుల అవసరతను బట్టి మనం ఖమ్మం నుంచి కూడా కృత్రిమ గర్భధారణకు ఉపయోగించే పశువుల వీర్యాన్ని తీసుకొచ్చి వాటికి ఎక్కించడం జరుగుతుందంటారు. అయితే సార్, మరి ఇట్లా తీసుకొచ్చింది ఎన్ని రోజుల వరకు నిల్వ ఉండే అవకాశం?

0: ఖమ్మంలో అవైలబుల్ ఉంది. అక్కడ నుండి ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రాలో కూడా కొన్ని భాగాలకి మనం సప్లై చేస్తున్నాము.
1: రైతుల అవసరతను బట్టి మనం ఖమ్మం నుంచి కూడా కృత్రిమ గర్భధారణకు ఉపయోగించే పశువుల వీర్యాన్ని తీసుకొచ్చి వాటికి ఎక్కించడం జరుగుతుందంటారు. అయితే సార్, మరి ఇట్లా తీసుకొచ్చింది ఎన్ని రోజుల వరకు నిల్వ ఉండే అవకాశం ఉంది?
0: సో ఒకసారి మనము సెమెన్ కలెక్ట్ చేసి అది ప్రాసెస్ చేసి లిక్విడ్ నైట్రోజన్లో ఎప్పుడైతే వేసేస్తామో ఆ లిక్విడ్ నైట్రోజన్లో మనం మెయింటైన్ చేయగలిగితే అది 100 సంవత్సరాల వరకు కూడా అది పాడైపోకుండా ఉంటుంది. ఆ లిక్విడ్ నైట్రోజన్కి అంత కెపాసిటీ ఉంటుంది, ఎందుకంటే దాని టెంపరేచర్ -196. ఎప్పుడైతే మనము సెమెన్ వేయడానికి ఆ కెనిస్టర్ అంటాము, కెనిస్టర్ ని మూతి ఉంటుంది, మూతి అంటే మనము ఓపెనింగ్ అంటాము, ఆ ఓపెనింగ్ నుండి బయటికి తీయకుండా వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇస్తా ఉంటారు. అది ఎప్పుడైతే మనం బయటికి తీసి ఒక 10-15 సెకండ్లు కూడా గాలికి టెంపరేచర్ కి ఎక్స్పోజ్ చేస్తే అది పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది కనుక జరగకుండా చూసుకుంటే 100 సంవత్సరాల వరకు అది నిల్వ చేయవచ్చు మనము, ఏం ఎఫెక్ట్ రాకుండా.
1: అయితే సార్, మరి NAIP ప్రోగ్రామ్ ద్వారా కృత్రిమ గర్భధారణ చేయించిన పాడి పశువులకు మరి ఆహార విషయంలో గానీ ఇతర ఇంజెక్షన్ల విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: పాలు ఉత్పత్తికి మనం మెయిన్ గా చేస్తున్నాము కాబట్టి అందులో మనం గోపాల్ మిత్రులకి అదే సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫార్మర్స్ వరకు అందాలి అని చెప్పేసి మనకు లోకల్ హాస్పిటల్స్ లో వాటికి మినరల్ మిక్చర్ అనేది మీకు అవైలబుల్ గా ఉంటుంది, గవర్నమెంట్ సప్లై చేస్తుంది. అండ్ ఇనిషియల్ టైంలో వచ్చే డిసీజెస్ కి దానికి కూడా మెడిసిన్ మనకు అవైలబుల్లో ఉంది. ఇంకొకటి, మనం నట్టల మందు టైం టు టైం, స్టార్టింగ్ పుట్టిన 20 రోజుల నుండే మనం నట్టల మందు వేసుకోవడం అనేది జరుగుతుంది, అది వేసుకోవాలి. ఇంకొక పాయింట్, ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ అంతకుముందు ఒక డోసు 40 రూపాయలకి అందించడం జరుగుతుండే, ఇప్పుడు అది కూడా తీసేసి ఇప్పుడు ఫ్రీగా 2 డోసులు ఆ ఎదలో ఉన్న యానిమల్ ఏదైతే ఉందో దానికి ఇవ్వడం జరుగుతుంది. సో గోపాలమిత్రులు మీ ఇంటికి వచ్చి చేస్తే కనుక గవర్నమెంట్ తరపు నుండి డబ్బులు తీసుకుంటాడు, అదర్వైజ్ మీరు హాస్పిటల్కి వచ్చి చేసుకుంటే కనుక మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆర్టీ మనం ఏఐ చేయడం అనేది జరుగుతుంది.
1: మరి మన దగ్గర భద్రత కొత్తగూడెం జిల్లాలో NAIP ప్రోగ్రామ్ ద్వారా మరి కృత్రిమ గర్భధారణ వైపు రైతు సోదరులు ఎలాంటి మొగ్గు చూపుతున్నారు సార్?
0: దీంట్లో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే రైతులు దీన్ని చాలా మంచిగా యూటిలైజ్ చేసుకోవడం అనేది మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఏరియాలో చాలా వరకు దూడల్ని గనక చూస్తే అవి మంచి క్వాలిటీ వాటిలో కనిపిస్తుంది అంటే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ వీళ్ళు 99% యూజ్ చేసుకుంటున్నారు. న్యాచురల్ గా ఆ దున్నపోతు పారడం అనేది అది చాలా వరకు తగ్గించేశారు. అది ఎందుకంటే మన లోకల్ బ్రీడ్ ఉండడం వల్ల దానివల్ల మిల్క్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు, కాబట్టి చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్.
1: సార్, మరి ఈ పద్ధతి అంటే NAIP ప్రోగ్రామ్ లో భాగంగా కృత్రిమ గర్భధారణ అనేది కేవలం పాడి పశువుల్లోనేనా, సార్ లేకపోతే ఇప్పుడు గేదెలలో కూడా చేయించవచ్చు అండి?
0: గేదెలు ఆవులు మనం వైట్ అండ్ బ్లాక్ అని అంటాము, గేదెలు ఆవుల్లో రెండిట్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి మనకి అవైలబుల్లో ఉన్నాయి, ఒకటి గేదెల్లో ఎక్కువగా రైతుకు కావాలనుకునేది ఏంటంటే ముర్రా జాతి మేలైన సెమెన్ కావాలి అనుకుంటాడు. ఒకసారి మనం ఒక ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసి ఒక దూడ వచ్చింది అంటే అది మేలైన జాతి మన దగ్గరికి మన చేతిలో రావాలి అంటే తక్కువలో తక్కువ 7 జనరేషన్స్, 7 తరాలు పడుతుంది. 7వ తరం వచ్చేసరికి మన దగ్గరకు వచ్చే దూడ, ఇప్పుడు 7 తరాలు 7 సార్లు మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారానే దూడలు వాటి నుండి అవి వస్తున్నాయి అనుకోండి, 7వ తరం వచ్చేసరికి మనకి ప్యూర్ బ్రీడ్ అనేది మనకు వచ్చేస్తుంది. అప్పుడు ఆ దున్నపోతుని మనం వాడుకోవచ్చు, మళ్ళీ సెమెన్ వీర్యం కలెక్ట్ చేయడానికి కానీ పారడానికి కానీ వాడినా అప్పుడు శ్రేష్టమైన వచ్చేస్తా ఉంటాయి.
1: మీరు చెప్పినట్టు 7వ తరం అయితేనే మనకు శ్రేష్టమైన మేలైన జాతి పశువు వచ్చే అవకాశం ఉందంటున్నారు కదా సార్, మరి 7వ తరం అని గుర్తించడం ఎలా సార్?
0: అది ఫార్మర్ కి తెలిసి ఉంటుంది ఒకటి, ఇంకొకటి ఈ వెటనరీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆ దూడ ఏదైతే ఉంటుందో ఆ దూడని చూస్తే దాని బాడీ షేప్ని బట్టి బాడీ కండిషన్ స్కోరింగ్ అంటాము, దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. మీకు తెలియకపోతే కనుక ఆ దగ్గరలో ఉన్న ఆ వెటనరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా ఆయన చూసి కూడా అందాజాగా చెప్పగలడు ఇది ఎన్నో జనరేషన్, దీంట్లో శ్రేష్టమైన లక్షణాలు ఎంతవరకు వచ్చాయని చెప్పేసి చెప్పొచ్చు.
1: కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన దూడల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంట?
0: జాగ్రత్తలు అంటే ఒకటి, అది స్టార్టింగ్ నుండి ఆ ప్రోగ్రామ్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అది పుట్టిన తర్వాత నుండి ఫస్ట్ స్టార్టింగ్లో వితిన్ 1/2 అవర్ అర్ధగంట లోపలే దాంట్లో మనం కొలెస్ట్రమ్ అని అంటాము, ఫస్ట్ వచ్చే పాలని మనం కొలెస్ట్రమ్ అని అంటాము, అది వితిన్ 1/2 అవర్లోనే దానికి తాగించడం అనేది చేయాలి. దానికి వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అది పుట్టినప్పుడు ఆ మదర్ నుండి వచ్చే ఆ కొలెస్ట్రమ్ పాలు ఏదైతే ఉంటుందో దాంట్లో యాంటీబయాటిక్స్ అనేవి ఉంటాయి, ఆ యాంటీబయాటిక్స్ దాని లోపల 2 గంటల లోపు మాత్రమే ఆ కడుపు నుండి అబ్జర్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఆ కెపాసిటీ పోతుంది ఇంటెస్టైన్కి. సో ఫస్ట్ అయితే అది చేయాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ట్యాబ్లెట్ స్టార్టింగ్ లో వచ్చే డిసీజెస్ ని ఆపడానికి, ఆ తర్వాత 20 రోజుల నుండి 1 నెల లోపు నట్టల మందు వేసుకోవడం అనేది, ఆ తర్వాత 4 నెలల నుండి 6 నెలల వరకు మనం

0: వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అవడం అనేది చేస్తే డిసీజెస్ అనేది మనం అరికట్టవచ్చు.
1: నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? మన జిల్లాలో ఏ విధంగా కొనసాగుతుందో తెలియజేస్తారు.
0: నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రాము మన నేషనల్ ప్రోగ్రామ్, అది పర్టికులర్ స్టేట్ది కాదు. సో దాని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మన భారతదేశము మోర్ దెన్ 75% పాపులేషను వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. వ్యవసాయం అంటే ఓన్లీ అగ్రికల్చరే కాదు, పాడి పశువులతో పాటు అవి రెండు ఉంటాయి. కాబట్టి అది ఇంప్రూవ్ చేయడానికి ఒకే ఒక మార్గం ఏంటి అంటే, పాడి పశువుల్లో మేలైన జాతిని మనము ఇన్కార్పొరేట్ చేయడము. దాంట్లో భాగంగానే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో రూరల్ ఏరియాస్కి కూడా అందేలాగా గోపాల్ మిత్రుల్ని పెట్టేసి, లిక్విడ్ నైట్రోజన్ క్యాన్ అంటాము, వాటిలో ఈ స్ట్రాస్ని పెట్టేసి అది రూరల్ ఏరియాస్కి అందేలాగా చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం అదే, ఇప్పుడు ఫార్మర్స్కి ఇన్కమ్ జనరేట్ చేయడము. ప్రస్తుతానికి మన ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్లలో కానీ ఆ గోపాల మిత్రుల ద్వారా మనము ఈవెన్ ఊర్లలో వెళ్ళేసి ఎవరికి రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళే ఆ ఫెసిలిటీ మన స్టేట్లో ఉంది. రైతు సోదరులు కూడా బాగా దీన్ని వినియోగించుకుంటున్నారు, ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈవెన్ హాస్పిటల్ వస్తే ఆ 40 రూపాయలు కూడా తీసుకోరు. అంతకుముందు 120 రూపాయలు ఉండే రెండు డోసులకి గోపాల మిత్రులు ఇంటికి వచ్చి చేస్తే, ఇప్పుడు అది 80 రూపాయలకే తగ్గించారు. ఇప్పుడు ఆ సెమెన్ ఏదైతే మనకు వస్తుందో అందులో సెక్స్ సార్టెడ్ సెమెన్ అని కూడా వచ్చేస్తుంది మనకి. సెక్స్ సార్టెడ్ సెమెన్ ద్వారా ఏంటంటే, అందులో ఒక పర్టికులర్ ఫీమేల్ మాత్రమే కావాలి అనుకునే వాళ్ళకి, ఎందుకంటే మనకు ఫీమేల్ యానిమల్ మాత్రమే యూజ్ అవుతుంది మిల్కింగ్ కోసము. సో అది కూడా మనకు అవైలబుల్లో ఉంది. 250 రూపాయలు ఇస్తే రెండు డోసుల వరకు సెక్స్ సార్టెడ్ సెమెన్ అనేది రైతులకి అందించడం అనేది జరుగుతుంది. అది ఒకవేళ గర్భం దాల్చకపోతే 250 రూపాయలు కూడా తిరిగి వాపస్ చేసే, అది కూడా ఆ ప్రోగ్రాంలో భాగంగా చేస్తున్నారు. దీంట్లో నా సజెషన్ ఏంటి అంటే, ఈ ప్రోగ్రాము మీకు దగ్గర దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకుంటే, మీరు ఒక వచ్చే 2-3 తరాలలోగా, అంటే ఆ యానిమల్స్కి 2-3 తరాలలోగా మీకు మంచి క్వాలిటీ ఉన్న యానిమల్స్ మీ ఇంట్లో ఉంటాయి. వాటికి పాల ఉత్పత్తి ముర్రా బఫెలోస్లో అయితే దగ్గర దగ్గర 15 నుండి 20 లీటర్లు మనము సేకరించే అంత కెపాసిటీ ఉంటుంది వాటికి. సో దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
1: బాగుంది సార్. అయితే ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రత్యేకంగా రైతు సోదరులు, పుట్టపోయే దూడలు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ కూడా కోరుకునే అవకాశం ఉందంటారు. చాలా సంతోషం అండి. నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, అది రైతు సోదరులకు ఏ విధంగా లాభదాయకం, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇది ఏ విధంగా కొనసాగుతుంది మొదలైన విషయాల గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారండి. నమస్కారం అండి.
2: నమస్తే.
3: మీరింతవరకు నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజర పశు వైద్యాధికారి డాక్టర్ డి రాజేందర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సింగిరాల శ్రీనివాస్, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
5: అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్కు కాల్ లేదా వాట్సాప్ చేయండి. ఇప్పుడు ప్రతి యాడ్ పై పొందండి 1 కాదు 2 యాడ్స్ ఉచితంగా. ఈ ఆఫర్ తో పాటు అదనంగా 10% డిస్కౌంట్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు ఇవి చేయండి. ఆకాశవాణి వాణిజ్య ప్రసార విభాగం, సైఫాబాద్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 8332059580. ఈమెయిల్ కొరకు sdcbshvd@gmail.com.
6: ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం వింటారు. ముందుగా గజని చిత్రం కోసం కార్తిక్ పాడిన పాట గీత రచన వేటూరి, సంగీతం హరీష్ జయరాజ్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జయశంకర్, భూపాల్పల్లి జిల్లా కాటారం మండలం శంకరపల్లి గ్రామం నుండి సుంకి కార్తిక్ పటేల్, యశ్విత్ పటేల్, మిథున వీరందరి కోసం ఈ పాట.

పిల్ల జమీందార్ చిత్రం కోసం కార్తిక్ చిన్మయ్ పాడిన పాట, గీత రచన కృష్ణ చైతన్య, సంగీతం సెల్వ గణేష్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, కె రమేష్, లక్ష్మి, అశోక్ బాబు, శోభన్ బాబు, అఖిల వీరందరి కోసం ఈ పాట.

மதுரம் மதுரம் பருவம். తర్వాత పాట పెళ్లి పుస్తకం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీత రచన ఆరుద్ర, సంగీతం కేవీ మహాదేవన్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ సైదాపూర్ బొమ్మకల్ నుండి ఉజ్జే రజిత, రవీందర్, రూపక్, ఐలయ్య, రాజవ్వ, సదయ్య, స్వప్న, వరుణ్ కుమార్, లింగన్న వీరందరి కోసం ఈ పాట.

తర్వాత పాట ఓం భీమ్ భుష్ చిత్రం కోసం అర్జిత్ సింగ్ పాడిన పాట, గీత రచన కృష్ణకాంత్, సంగీతం సన్ని. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి కె సమ్మయ్య, మీరా, రమణిక, సాయి రమణ వీరందరి కోసం ఈ పాట.

మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

0: రాలు పిలిచింది చిత్రం కోసం శంకర్ మాధవన్ పాడిన పాట, గీత రచన ఏఎం రత్నం, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, హన్మకొండ టీచర్స్ కాలనీ 2 నుండి ముక్కెర సదానందం, శ్రీదేవి, అనురాగ్, అనూష, వంశీ, దివ్యశ్రీ, నివృత, తన్విక్ వీరందరి కోసం ఈ పాట.
1: నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: రాజా చిత్రం కోసం చిత్రపడిన పాట గీత రచన శ్రీ వెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం నుండి చింత శ్రవణ్, శ్రీనివాస్, శ్రీకర్ బాబు వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు మనోరంజన కార్యక్రమంలో ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరి సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట గీతాంజలి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, చిన్మయి, కుమార్, నల్లాల శంకరి, గట్టన్న, ఎండి రహీం, సోని, సంపత్, మానస వీరందరి కోసం ఈ పాట.

బొబ్బిలి పులి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన దాసరి నారాయణరావు, సంగీతం జేవి రాఘవులు. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరందరి కోసం ఈ పాట.

మనోరంజన్లో తర్వాత పాట మురారి చిత్రం కోసం జిక్కి సునీత సంధ్య పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నుండి బరిగే గట్టన్న, మాధవ, అనక్క, మాధురి, మయూరి, యువరాజ్, రజిత వీరందరి కోసం ఈ పాట.

బొంబాయి ప్రియుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట గీత రచన వేటూరి సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఎర్రగట్టు నుండి బోడ కమల బోడ జయేందర్ వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు మనోరంజన విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఇంతవరకు మీరు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి నిత్యశ్రీ గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం మధుర గీతాలు అలనాటి ఆనిముత్యాలు లాంటి సినీ గీతాలు వింటారు. ముందుగా గాజుల కిష్టయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

అపురూప సౌందర్య రాశి ఏడి నీ నయన మనోహర నపద సలాస్యం ఏడి నీ త్రిభువన మోహన రూప విలాసం

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: శ్రోతలు FM 103.5 MHz పై మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి ఆనిముత్యాల లాంటి సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట గోరంత దీపం చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, P. సుశీల పడిన పాట, గీత రచన ఆరుద్ర, సంగీతం KV మహాదేవన్.

సువర్ణ సుందరి చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, గీత రచన సీనియర్ సముద్రాల, సంగీతం ఆదినారాయణరావు.

0: శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. తర్వాత పాట దేవుడు చేసిన మనుషులు చిత్రం కోసం ఎల్లారేశ్వరి పాడిన పాట. గీత రచన ఆరుద్ర, సంగీతం రమేష్ నాయుడు.
1: మసక మస

0: కమసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే
1: యా

మాంగళ్య బలం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన శ్రీశ్రీ, సంగీతం మాస్టర్ వేణు.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92

శ్రోతలు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లు నిలయంలో సమయం 11 గంటలు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.